ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.1 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 12వ రోజు. శ్రోతలకు శుభోదయం.

0: ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్య పాద శిష్య.
1: ఆకాశవాణి హైదరాబాద్ నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
2: దేవేంద్ర త్రిపాఠి.

రెయిన్బో 101.9. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ వివి లక్ష్మి. నిలయంలో సమయం 6:11 అంటే ప్రజెంట్ మనం ఉన్నాం క్షేత్రదర్శనిలో. అండ్ మీకోసం బోలెడన్ని ముచ్చట్లతో ఎంతో ఉపయోగపడే అంశాలతో మీతో ముచ్చటించడానికి వచ్చేసింది మీ వివి లక్ష్మి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఓ చక్కటి పాట తర్వాత.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జీ మీ వివి లక్ష్మి. ఈరోజు మన క్షేత్ర దర్శనంలో మనం చెప్పుకోబోయే అంశం ఏంటి అంటే అమ్మపల్లి సీతారామచంద్రస్వామి వారి ఆలయం అనమాట. అది ఎక్కడో లేదండి, మన హైదరాబాద్ నగరానికి సమీపంలోని శంషాబాద్ మండలం అమ్మపల్లి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం గురించి చెప్పబోతున్నాను. ఈ ఆలయం తెలంగాణలోని ప్రసిద్ధ పురాతన దేవాలయంలో ఒకటి. అండ్ ఈ ఆలయం ఎంతో పురాతనమైంది కూడా, చారిత్రక ప్రాధాన్యత కలిగిన కట్టడంగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఆలయ నిర్మాణ శైలి కావచ్చు, శిల్పకళ, విశాలమైన ప్రాకారాలు, పురాతన గోపురం ఈ దేవాలయానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తాయి. అండ్ ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి భక్తులు ఎంతో విశ్వాసంతో ఆయన్ని పూజిస్తూ వస్తున్నారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం అయితే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందనే చెప్పుకోవాలి. చక్కగా ప్రశాంతంగా కొద్ది సమయాన్ని మన జీవితంలో అప్పగించాలి ప్రశాంతతకు అంటే అక్కడికి వెళ్ళి రావాల్సిందే మరి.

పురాతన కాలంలో నిర్మించిన ఈ ఆలయం అనేక సంవత్సరాలుగా ప్రకృతి మార్పులను, కాలగమనాన్ని తట్టుకొని నేటికీ తన వైభవాన్ని నిలుపుకోవడం అసలు విశేషం. ఆలయంలోని నిర్మాణంలో అప్పటి శిల్పుల యొక్క ప్రతిభ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎత్తైన రాజగోపురం, విశాలమైన ఆలయ ప్రాంగణం, పురాతన మండపాలు, ఆలయం ముందున్న కోనేరు ఈ క్షేత్రానికి మరింత ఆనందాన్ని, అందాన్ని చేకూరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆలయ నిర్మాణంలో కనిపించే రాతి శిల్పాలు, స్తంభాలపై ఉన్న కళాత్మక అలంకరణలు అప్పటి శిల్పకళా వైభవాన్ని తెలియజేస్తాయని చెప్పుకోవాలి. ఈ చక్కటి అనుభూతిని మన హైదరాబాద్లో ఉండి కూడా మిస్ అయితే ఎలా చెప్పండి? వీలైతే ఒక్కసారి వెళ్ళి ఆ అనుభూతిని పొందండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. అమ్మపల్లి సీతారామచంద్రస్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు పర్యాటక ఆకర్షణంగా కూడా చాలా ప్రసిద్ధి చెందిందంటూ హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండడంతో నగరవాసులు వారాంతరాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోని పురాతన రాజగోపురం, రాతి నిర్మాణాలు, మండపాలు, కోనేరు, విశాలమైన ఖాళీ ప్రదేశాలు సందర్శకులను ప్రశాంతంగా వారి యొక్క చూపులతో ఆకట్టుకుంటూ ఉంటాయి. పురాతన దేవాలయాల యొక్క నిర్మాణ శైలిని తెలుసుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ ఆలయం ఎంతో ఆసక్తికరమైన ప్రదేశంగా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఆలయానికి మరో ప్రత్యేక గుర్తింపు ఏంటి అంటే తెలుగు సినిమాల ద్వారా వచ్చిందని చెప్పుకోవాలి. ఈ ఆలయంలో ఎన్నో సినిమాల నిర్మాణాలు జరిగాయి. ఆలయ ప్రాంగణం, పురాతన గోపురం, పరిసరాల్లోని వాతావరణం సినిమాల చిత్రీకరణకు అనువుగా ఉండడంతో పాటు పలు తెలుగు సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాల చిత్రీకరణలు కూడా ఇక్కడ జరిగినట్లు ప్రసిద్ధి. దీనివల్ల సినీ ప్రేక్షకుల్లో కూడా ఈ ఆలయంపై ఆసక్తి పెరిగింది. ఒకవైపు పురాతన దేవాలయాల నిర్మాణాన్ని చూడొచ్చు, మరోవైపు ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక అనుభూతిని పొందొచ్చు. ముఖ్యంగా శ్రీరామనవమి సమయంలో జరిగే వేడుకలైతే ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి. భక్తి, చరిత్ర, శిల్పకళ, ప్రకృతి, తెలుగు సంస్కృతి వంటి అనేక అంశాలు ఒకే చోట కనిపించడం అంటే అమ్మపల్లి ఆలయంలోనే. అందుకే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమైన సందర్శనీయ ప్రదేశాల్లో అమ్మపల్లి సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎప్పుడైనా వీలైతే ఒక్కసారి విజిట్ చేశారండి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మన శరీరం ఒక దేవాలయం అని, అందులో నివసించే జీవాత్మ సాక్షాత్ము పరమాత్మ స్వరూపం అని అంటూ ఉంటాం. దేవాలయంలో పూజ చేసేటప్పుడు ఎలా అయితే పాత కుసుమాలను తొలగిస్తామో అలానే మనలోని అజ్ఞానం అహంకారాన్ని కూడా దూరం చేస్తూ ఉండాలి. అలాగే మనలో ఉన్న ఆలోచనలు, మనలో మనం ఆలోచించే దురాభిప్రాయాలు ఇవన్నీ కూడా తొలగించే విధంగా మనం పూజ చేసినా, మనం మాట్లాడినా, ఇతరుల గురించి మనం ఏదైనా ఆలోచించినా, అది మంచైనా చెడైనా ఒక మంచి ఆలోచనతో మాత్రమే ప్రారంభం అవ్వాలి. కానీ ఎదుటి

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. సాధారణంగా మన శరీర నిర్మాణంలో ప్రోటీన్ల పాత్ర అనేది చాలా కీలకంగా మారుతుంది. దేహంలోని కణాలన్నింటికీ కూడా ప్రోటీన్ అనేది అవసరం. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రోటీన్ శరీరానికి ఒక చోదక శక్తి లాంటిది. అయితే ప్రోటీన్ లోపంతో బాధపడే వారి సంఖ్య దేశంలో ఎక్కువ అవుతుందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయట. రోజువారీ ఆహారంలో ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, అసలు ఏ ఏ పదార్థాల్లో లభిస్తుంది అన్న విషయమే చాలామందికి తెలియదు అంటున్నారు నిపుణులు. దేశవ్యాప్తంగా 70-80% ప్రజల్లో ఈ లోపం ఉండగా శాకాహారంలో మరింత ఎక్కువగా ఉందని గుర్తించారు. దీన్ని నిశ్శబ్ద పోషకాహార సంక్షోభం అని అంటున్నారు. ఆహారంలో కార్బోహైడ్రేట్లకే అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం, ఆధునిక జీవన శైలిలో జంక్ ఫుడ్స్, ఇలా మైదాతో చేసిన తినుబండారాలు తినడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని అంటున్నారు. అయితే కొన్ని నివేదికల ప్రకారం ప్రతి కిలో శరీర బరువుకి రోజుకి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలట. సగటు భారతీయులు తీసుకునేది కేవలం 0.8 గ్రాములే. ప్రపంచ జనాభాలో సగటున ఒక వ్యక్తి రోజుకి 68 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుండగా భారత్లో మాత్రం అది కేవలం 47 గ్రాములుగా మాత్రమే ఉంది. ఇక ఇండియా

ఇండియన్ డైటటిక్ అసోసియేషన్ ప్రకారం ఏంటి అంటే 84% శాకాహారులు, 65% మాంసాహారులు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారట. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే 70-80% మంది రోజువారీ ఆహారంలో కావాల్సినంత ప్రోటీన్ తీసుకోవడమే లేదట. ఇక మనకి మన పనుల వల్ల, మన ఒత్తిళ్ళ వల్ల, మనం చేసే ఈ వెళ్ళే ప్రాంతాల వల్ల, సో మనం తీసుకునే ఆహారంలో కొంతవరకు మార్పులు వస్తూ ఉంటాయి, కానీ అది మన ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా ఉండకూడదు, అనారోగ్యం పాలు చేసే విధంగా ఉండకూడదు. కాబట్టి ఎంతో కొంత ఏ వస్తువులు, ఏ పదార్థాలు తింటే మనకు ప్రోటీన్ అందుతుంది, ఏ పదార్థాలు తినడం వల్ల మన శరీరంలో ప్రోటీన్ లోపిస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం నిలయంలో సమయం 8 గంటలు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచారని విమర్శించారు. వెంటనే హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్, ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బిసి వంటి ప్రాజెక్టులు చేపట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నదే వైఎస్ చివరి కోరిక అని, దాన్ని నెరవేర్చడమే ఆయనకు నిజమైన నివాళి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కుట్టు మిషన్ల పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను ఈ నెల 7వ తేదీలోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఈ పథకానికి 1,80,170 దరఖాస్తులు రాగా, స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకంపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలానికి అదనంగా 2,000 పీఎంఏవైజి ఇళ్లు మంజూరు చేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. అలాగే రఘునాథపాలెం మండలంలోని ఏజెన్సీ గిరిజన గ్రామ పంచాయతీల్లో డ్రైనేజీ మౌలిక వసతుల అభివృద్ది కోసం 110 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కూడా మంత్రి తుమ్మల కేంద్ర సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు డిమాండ్ చేశారు. 80 ఏళ్ల క్రితం రజాకార్లు పరకాలలో సాగించిన చర్యలను గుర్తు చేసిన ఆయన, మజ్లిస్ ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విమోచన చరిత్రను విస్మరిస్తున్నాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 9 గంటలకు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగ్రమే. పురాణాల్లో కథ ఉన్నది, ఒకసారి భయంకరమైన క్షామం వచ్చిందట. ఎక్కడ కూడా అసలు చుక్క నీరు కూడా కనిపించనే లేదు. అటువంటి సమయంలో గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో రోజు పిడికెడు ధాన్యాన్ని ఉదయాన్నే చల్లి తపస్సుకు కూర్చుంటే మధ్యాహ్న భోజన సమయానికి ఆ విత్తనాలు ఫలించి ఆశ్రమవాసులకు సరిపడ ధాన్యం అనేది సమకూరేదట. అయితే ఆ సంగతి తెలిసిన ఋషులు ఆ మహర్షికి ఇబ్బంది కలిగిస్తే ఆయన శివభక్తుడు కాబట్టి గంగను శివుని జటాచూటం నుంచి భూమి మీదకు తీసుకొస్తాడని ఆలోచించారు అక్కడున్న వాళ్ళు. అయితే దాని ప్రకారం ఒక మాయాగోవును సృష్టించి గౌతముడు వేసిన పంట మీదకు ఉసిగొల్పారన్నమాట. అది గమనించి చేతిలోని దర్భను దాని మీదకు విసరగా ఆ గోవు మరణిస్తుంది. అప్పుడు ఋషులు గోహత్య ఎంత ఘోరమో అనేది అప్పుడే తెలుస్తుందన్నమాట. దాని నుంచి బయటపడాలి అంటే పరమశివుని యొక్క శిరస్సు నుంచి గంగను

భూమి మీదకు రప్పించు, అప్పుడే ఈ మహాపాపానికి ప్రక్షాళన అనేది జరుగుతుంది అని అన్నారు. అయితే అప్పుడు ఆయన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. అలా గంగ భూమిని పునీతం చేసిందట. ఇదే గౌతమి నది. గౌతముడు ఎంత శక్తివంతుడో, ఆయన గంగను భూమి మీదకు ఎలా తీసుకొచ్చాడు అనేది ఈ కథ ద్వారా తెలుస్తుంది అన్నమాట. మనకు కొన్నిసార్లు అవసరం, కొన్నిసార్లు అనవసరం అని అనిపించినా సరే, ఇతరులకు మంచి జరుగుతుంది, ఇతరులకు ఏదైనా ఉపయోగపడుతుంది అని అనుకున్న సమయంలో అది ఎటువంటి పని అయినా సరే ఖచ్చితంగా చేయొచ్చు. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నే హైదరాబాద్.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్ఠే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour.
3: Telangana,
2: the voice of our home state.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. విత్ ఆర్జే మీ లక్ష్మి. నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగేసింది. యాష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్టుఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. ఆర్టీసీ లాభాల్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నా, వాస్తవానికి ప్రభుత్వం నుంచి 2600 కోట్ల రూపాయలు బకాయిలు రావాలని ఆర్టీసీ ఎండీ లేఖ రాశారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. 18,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు

గ్రాట్యుటీ, పీఆర్సీ, ఎరియర్స్ వంటి బెనిఫిట్స్ అందక ఆర్థిక ఇబ్బందులతో 400 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 158 మెడికల్ షాపుల్లో అలవాటుగా మార్చే మందుల అక్రమ విక్రయాలపై టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ అధికారులు లోపాలు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ట్రామడాల్, ప్రెగబాలిన్, నెట్రజిపామ్, ఆల్ప్రజోలం, టాపెండటాల్ మాత్రలు, కోడిన్ కలిగిన దగ్గుమందులు, జోల్పిడెమ్ మాత్రల అక్రమ విక్రయాలను గుర్తించారు. ఈ లోపాలపై శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రాష్టంలో ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, హన్మకొండ, జనగాం, కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈరోజు జరిగే టీ20 ఆసియా కప్ మహిళల క్రికెట్లో గ్రూప్ ఏలోని రెండవ మ్యాచ్లో భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కప్టే మరియు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 23240853 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. రాత్రంతా మేల్కోవడం లేదంటే రోజంతా నిద్రపోవడం, సో ఇదంతా కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న పిల్లలకి, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చాలా సర్వసాధారణమైపోయింది, అలవాటైపోయింది. కానీ దానివల్ల త్వరగా వృద్ధాప్యం వస్తుందని ఎవరికైనా తెలుసా? అవునండి, నిద్రకి ఓ పరిమితి ఉంది. అది ఎక్కువైనా సరే లేదా తక్కువైనా సరే 30 అట. 6 గంటల కంటే తక్కువ నిద్రపోయినా లేదు 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయినా సరే ఇవి రెండు కూడా ఏజింగ్ త్వరగా అయ్యేందుకు కారణమవుతున్నాయని చెప్తున్నారు కొన్ని అధ్యయనాలు. అయితే దీనివల్ల మెదడు, గుండె, వ్యాధి నిరోధక శక్తి మీద ప్రతికూల ప్రభావం పడుతుందటండోయ్. నిద్ర బాగా తక్కువైనప్పుడు మధుమేహం వస్తుంది, ఊబకాయం వస్తుంది, హృద్రోగాల ముప్పు వస్తుంది. అధికంగా ఉంటే గనక ఎక్కువ నిద్ర అనేది మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి, లైక్ వాపు, జీవక్రియ సమస్యలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మధ్యస్థంగా ఉండాలన్నమాట, 6 నుంచి 8 గంటలు. ఇలా నిద్రపోయే వ్యక్తుల్లో శరీర అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేసి వృద్ధాప్య రాయిలను ఆలస్యం చేస్తుందట. అందుకే ఈ మధ్యస్థ సమయాన్ని స్వీట్ స్పాట్ అని అంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు. మరి మీరు ఎంతవరకు నిద్రపోతున్నారు? తక్కువ నిద్రపోతున్నారా లేదా ఎక్కువ నిద్రపోతున్నారా? రెండు కూడా ఆరోగ్యం అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కా కాట్ మస్తు ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కప్టే మరియు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

శిల్ప బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

0: సైకిల్.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో

సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన అనంత శ్రీరామ్, ఆలపించిన వారు టిప్పు. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి చక్కటి సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కప్టే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324-0852, 2324-0853, 2955092-3 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఏ ఉందరా అది వేసుకోరా. 1, 2, ఇదిగో పాట 4.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: కేఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు అనగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కబ్టే, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-09550923 నంబర్లకు కాల్ చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మాట్లాడవచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కారిడార్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 3.23 కిలోమీటర్ల మేర ఎలాంటి అడ్డంకులు లేని ఈ కారిడార్ చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని నివారిస్తూ ప్రయాణ సమయాన్ని దాదాపు 30 నిమిషాల వరకు తగ్గిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించిందని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ 1000 రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. తెలంగాణ అంగన్వాడీ చరిత్రలో 50 ఏళ్లలో తొలిసారి నెల మొదటి తేదీనే సిబ్బంది ఖాతాలో జీతాలు జమయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీనే వేతనాలు అందడంతో రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె తారక రామారావు, హరీష్ రావు ఛార్జ్షీట్ విడుదల చేశారు. కె చంద్రశేఖరరావు హయాంలో అభివృద్ది చెందిన వ్యవసాయం, వైద్యం, విద్యుత్, విద్యా రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనపరిచారని ఆరోపించారు. ములుగు జిల్లా పాలంపేటలోని గొల్లలపూడి దేవాలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 31 ఆగస్టు 2026 నాటి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలినోద్యమ శిఖరాగ్ర సమాపేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO

0: మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కర్త కే నీలిమ గారు, మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడి కోడ్ జత చేస్తూ 2324 0852, మరో నెంబరు 2324 0853, మరో నెంబరు 2955 0923.
2: శ్రోతలకు నమస్కారం. చదువుకోవాలనే ఆశ ఉన్న రకరకాల కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన వారికి, చదువుకి వయసుతో అడ్డంకి కాదు, మీ కలలు పరిస్థితులకు అవరోధం కాదు, అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఉన్నత విద్య మీ సొంతం, మళ్లీ మీరు చదువుకోవచ్చు, రండి నేనున్నాను, మీ చదువును కొనసాగించండి అని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ అనేక మందికి ఉన్నత విద్యను అందిస్తూ విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ చాలా మందిని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడేటట్లు చేస్తూ ఒక మంచి వేదికగా నిలుస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అవును, ఉద్యోగులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇలా ప్రతి రంగంలో ఉన్నవారు వయసుతో సంబంధం లేకుండా వారికి నచ్చిన కోర్సుల్లో ప్రవేశాలు పొంది వారికి కావలసిన క్వాలిఫికేషన్స్ను పెంచుకునేందుకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రస్తుతం బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. నమస్తే పల్లవి గారు. నమస్తే వెంకటేశ్వర గారు.
3: నమస్కారం.
4: నమస్కారం నీలిమ గారు.
2: వెంకటేశ్వర గారు, ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క ఆవిర్భావం, అలాగే దానికి ఉన్న విశిష్టత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారా?
3: అలాగేనమ్మా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యను సార్వత్రికం చేయడం కోసం అన్ని వర్గాల వారికి, అంటే సాంకేతిక కారణాల చేత చదువు కొనసాగించలేని వారికి, తర్వాత ఉద్యోగము పూర్తిగా చిన్నతనంలోనే ఉద్యోగం వచ్చేసి ఉన్నత చదువులు చదువుకోలేకపోయినటువంటి వాళ్లకు, ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు, మహిళలు, ఈ అనేక రకమైనటువంటి వర్గాల వారు ఉన్నత విద్యను అందించడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ ప్రొఫెసర్ జి రామరెడ్డి గారి నాయకత్వంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 5,000 మంది విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు దాదాపుగా 20 లక్షల మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపుగా ఇప్పుడు 6 లక్షల మంది ఆన్లైన్లో ఉన్నారు. అంటే అంబేద్కర్ యూనివర్సిటీ ముఖ్య లక్ష్యం ఏమిటంటే అన్ని వర్గాల వారికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక నాణ్యమైనటువంటి విద్యను ఆ తక్కువ ఖర్చుతో, అంటే అన్ని వర్గాల వరకు రెగ్యులర్గా చదువుకోలేని వాళ్లకు, బాగా డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళందరూ కూడా అంబేద్కర్ యూనివర్సిటీ ఒక వరంలాగా ఉపయోగపడుతుంది. అదే రకంగా 45 సంవత్సరాలు అంబేద్కర్ యూనివర్సిటీ అన్ని మూలల వారికి, అన్ని వర్గాల వారికి, తెలంగాణ 2024 వరకు 2 రాష్ట్రాల వరకు సేవలు అందించింది. 2024 నుంచి ఓన్లీ తెలంగాణ వరకు పరిమితమై దాదాపుగా మా దగ్గర 117 స్టడీ సెంటర్సు, మొత్తం కూడా 135 అన్ని స్టడీ సెంటర్లు అందరికీ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్వాలిటీ ఆఫ్ విద్యను అందిస్తుంది.
2: సార్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు వెంకటేష్, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి వెంకటేశ్వర గారు, మీ క్వశ్చన్ ఏంటి?
5: మేడం, ఇంతకుముందు ఎంఏ సైకాలజీ ఉంటుండే మన డిస్టెన్స్ లోపల, ప్రాబ్లం ఉంటుంది మేడం అది, ఎందుకంటే మేమంతా ఎంప్లాయిస్ సైకాలజీ చేసుకున్న వాళ్ళకు డిస్టెన్స్ రెగ్యులర్ చేయడం కొంచెం ప్రాబ్లం. ఆ ఉద్దేశం కాల్ చేసిన
2: పల్లవి గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తారు. ప్రొఫెసర్ గారు,
4: వెంకటేశ్వర్ గారు, మీరు అడిగారండి సైకాలజీ యూనివర్సిటీ ఎందుకు ఆఫర్ చేయట్లేదని. మనము ఇంతకుముందు సైకాలజీ ఆఫర్ చేశాము, కానీ యూజీసీ నిబంధన ప్రకారము ఇప్పుడు సైకాలజీని, ఇతర కొన్ని ఎలిడ్ హెల్త్ సైన్సెస్ సబ్జెక్ట్స్ని మనము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఆఫర్ చేయడానికి లేదండి. ఏదైనా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అంటే కనుక డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆ సర్టిఫికేట్కి వ్యాలిడ్

0: దానికి మాత్రము సైకాలజీ కోర్స్ని మనం ఆఫర్ చేయట్లేదు.
1: మేడం మెయిన్ ఏంటంటే ఎంప్లాయిస్ చాలా యూట్ లేదు మేడం. అంబేద్కర్ యూనివర్సిటీ
0: అవునండి,
1: చాలా
0: అది
1: యూట్ లేదు మేడం. నేను
0: యూనివర్సిటీ కూడా అదే రిప్రజెంటేషన్ చేసింది యూజీసీకి. సో మేము మా ప్రయత్నంలో మేము ఉన్నాము.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నమస్కారం. మేడం
2: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రవి, నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం గోను.
2: రవి గారు, మీరు రేడియో వాల్యూమ్ తగ్గించాలండి, లేకపోతే కట్ అవుతుంది. మీ క్వశ్చన్ అడగండి. మీ క్వశ్చన్ అడగండి.
3: సార్ నమస్కారం. సార్
4: నమస్కారం, చెప్పండి.
3: సార్ మా బాబు డిగ్రీ అయిపోయింది, అయితే కొన్ని సబ్జెక్టులల్లా పోయిండు, అయితే దానికి రీగా కట్టచ్చునా? అంటే ఇప్పుడు మాకు నిజామాబాద్ జిల్లా దర్పల్లి యూనివర్సిటీ ఉంది, దాంట్లో చేసిండు, దాదాపు 4 ఇయర్ గ్యాప్ వచ్చింది సార్.
4: ఓకే,
3: మరి దానికి తదితర వివరాల కోసం ఎవరిని సంప్రదించాలా ఎట్లా అనేది అడుగుతున్నా సార్.
4: మీరు ఒక నెక్స్ట్ వీక్లో స్టూడెంట్ యొక్క వివరాలన్నీ కూడా యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు అందిస్తాం.
3: ఎవరిని సంప్రదించాలి సార్?
4: విద్యార్థి సేవా అభిగమంలో వచ్చేసేసి అతని గతంలో చదివిన అతని యొక్క సర్టిఫికేట్సు, గతంలో ఉన్నట్టు చదివినట్టు ఏ విశ్వవిద్యాలయం యొక్క సిలబస్ ఒకసారి సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా విద్యార్థికి తెలియజేస్తాం.
3: వెబ్సైట్ సార్?
4: మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి రావాలి. అది
3: ఎక్కడికి రావాలా?
4: జూబ్లీ హిల్స్ అంబేద్కర్ ఓపెన్.
2: రవి గారు, మీ అబ్బాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివాడా డిగ్రీ?
3: లేదు, యూనివర్సిటీ యూనివర్సిటీ మేడం, దర్పల్లి, దర్పల్లి నిజామాబాద్ జిల్లా దర్పల్లి.
2: ఓకే, సరే అండి. మీరు ఆ సర్టిఫికేట్స్ తీసుకొని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వస్తే వాళ్ళు మీకు సలహా ఇస్తారు.
3: ఎక్కడ సార్? అది ఫోన్ నెంబర్ వగేరా ఏమన్నా ఉందా?
0: మీరు నోట్ చేసుకోండి, హెల్ప్ డెస్క్ నంబర్ 040.
3: ఒక నిమిషం, చెప్పండి మేడం.
0: 040
3: 236 80 236 80
0: 333 అండి, 333.
3: ఓకే,
0: లేదంటే 444. ఇది మా హెల్ప్ డెస్క్ నంబర్. అదేవిధంగా మనకు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉందండి, 1800 00 599 599 01 01 01. మీరు సంప్రదించి స్టూడెంట్ సర్వీసెస్ బ్రాంచ్కి వచ్చేసేయండి, రిలవెంట్ సర్టిఫికేట్స్ తీసుకొని మీ ఇష్యూ రిజాల్వ్ అవుతుందండి.
3: ఓకే ఓకే మేడం.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్కారం అండి, నేను ఇక్కడ ఆశీస్ నగర్ మల్లెపల్లి హైదరాబాద్ నుంచి.
2: చెప్పండి.
5: ఇది ఆల్రెడీ నేను బిఏ పొలిటికల్ సైన్స్ లో 2019 లో జాయిన్ చేశాను మేడం. చేసి అసలు 3 ఇయర్స్ ఎగ్జామ్ ఫీజ్ కట్టాను, కానీ ఎగ్జామ్ రాయలేదు. మళ్ళీ రాసుకోవచ్చా మేడం? ఇది
4: మళ్ళీ రాసుకోవచ్చు అండి. 19 అంటే 25 వరకు మీ డ్యూరేషన్ పీరియడ్ అయిపోయింది.
5: ఓకే సార్.
4: మీరు సబ్జెక్టులు పాస్ అయినవి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఒకసారి నో ప్రాబ్లం, మీరు ఒకసారి వచ్చేసేస్తే ఎంత ట్యూషన్ ఫీజు మళ్ళీ ఎంత కట్టాలి అనే విషయం వాళ్ళు బ్రాంచ్లో డిస్కస్ చేసి మీకు సలహా ఇస్తారు. మళ్ళీ మీకు మళ్ళీ అవకాశం ఇస్తాం.
5: ఓకే సార్.
4: దాన్ని రీఅడ్మిషన్ అంటారు.
5: ఓకే సార్. అది పాత ఫీజు కట్టిన రిసిప్ట్లు అవి తీసుకొని వెళ్ళమంటారు?
4: మా దగ్గర డేటా ఉంటుంది మీ అడ్మిషన్ నెంబర్తోనే, అది తీసుకొని రండి.
5: ఓకే సార్.
2: మీరు వింటున్నారు డాక్టర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్ల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923. ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి మీరు నేరుగా మాట్లాడచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: శ్రీకాంత్ అండి, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీకాంత్ గారు.
6: హలో,
2: చెప్పండి, మీ క్వశ్చన్ అంటే అడగండి.
6: మేడం, ఇప్పుడు లా చేయాలనుకుంటుంది, నాకు దగ్గరలో డిగ్రీ అయిపోయింది, బిఎడ్ కూడా అయిపోయింది, నేను లా చేయాలనుకుంటున్నాను, దానికి ఏమైనా ఛాన్స్ ఉందా మేడం? మన అంబేద్కర్ యూనివర్సిటీలో
2: డాక్టర్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు.
0: శ్రీకాంత్ గారు, మీకు లా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనకు డిస్టెన్స్లో లా ఆఫర్ చేయడానికి పర్మిషన్ లేదండి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ లేదు. సో అందుకని ఇండియాలో ఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా లా ఆఫర్ చేయట్లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో.
6: మీరు అంటే మిగతా వేరే ఏ కోర్సెస్ ఉన్నాయి మేడం? మామూలుగా జనరల్ గా ఎడ్యుకేషన్ కి

0: సంబంధించిన కోర్సెస్ ఏమైనా?
1: ఎడ్యుకేషన్
0: మన
1: దగ్గర రీసెంట్గానే మనము ఎడ్యుకేషన్లో ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనే రెండు కొత్త ప్రోగ్రామ్స్ని మనకు యూజీసీ అప్రూవల్ ఇచ్చిందండి. మనము త్వరలో ఈ వీక్ ఆల్మోస్ట్ ఒక కొన్ని రోజుల్లో మనం దానికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి పీజీ ప్రోగ్రామ్స్, మీరు ఎంఏ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చండి. వస్తుందండి, ఇప్పుడు మనకు ఆల్రెడీ యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చేసింది. మనము నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చేస్తాము. ఇంకా నెక్స్ట్ మంత్, మేబీ 1 మంత్ లోపు వచ్చేస్తుందండి. మీరు అప్లై చేసుకోవచ్చు.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రామంజనాయల్ మేడం. మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం.
2: చెప్పండి రామంజనేయుల్ గారు.
3: మేడం, అది ఎంఏ ఎడ్యుకేషన్ కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలండి, దాని గురించి చెప్పండి.
4: ఎంఏ ఎడ్యుకేషన్ ఒక కోర్సు, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు కోర్సులను ఈ మంత్లోనే యూనివర్సిటీ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసిస్తుంది. అప్పుడు నోటిఫికేషన్ పడ్డ తర్వాత మీకు రెండిట్లో ఏది ఇష్టం ఉందో దాంట్లో జాయిన్ కావచ్చు.
3: చిన్న డౌట్ సార్, ఏది బాగుంటుంది ఎంఏ ఎడ్యుకేషన్ యొక్క చేస్తే ఏం బెనిఫిట్ ఉంటుంది, ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎంఏ బెనిఫిట్?
4: ఇప్పుడు ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్కూల్కి సంబంధించినటువంటిది. జనరల్గా స్కూల్ టీచర్ల కోసం ఉపయోగపడేది. అది ఎంఏ ఎడ్యుకేషన్ జనరల్ ఎంఏ ఈక్వల్ టు ఎంఈడికి సంబంధించిన సిలబస్ దాంట్లో ఉంటుంది. ఈ సంవత్సరం భారతదేశంలోనే ఫస్ట్ ఒకటే యూనివర్సిటీ ఆఫర్ చేసేది ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్. ఒక అంబేద్కర్ ఒక్కదానికి అవకాశం వచ్చింది.
3: సార్ అయితే ఈ ఎంఏ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఇగ్నోర్ లో ఉంది కదా సార్?
4: ఉంది, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఒక అంబేద్కర్ ఓపెన్స్లో ఉంది. రెండు
3: ఉన్నాయి, ఒకటే కోర్సుగా వస్తుందా సార్? ఇప్పుడు మన
4: రెండు ఉన్నాయి, ఒకటి ఎంఏ ఎడ్యుకేషన్ జనరల్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్.
3: అవును, రెండు
4: వేరు వేరు కోర్సులు.
3: స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఏంటి సార్ ఉపయోగాలు?
4: స్కూల్ టీచర్స్కి అవి అది.
1: రామంజేయులు గారు,
3: నేను టీచరే సార్. నేను
4: స్కూల్
3: గవర్నమెంట్ టీచరే సార్. నేను చాలా రోజుల నుంచి ఈ స్కూల్ ఎంఏ ఎడ్యుకేషన్ చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నా సార్, అందుకే తప్పనిసరి. అంతే,
4: దానికి సంబంధించిన వివరాలే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో ఉంటాయి సార్. వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో సిలబస్ వివరాలన్నీ చూసుకోవచ్చు మీరు.
2: హలో.
5: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: గుడ్ మార్నింగ్ అండి, నేను వినోద్ చావ్లా మాట్లాడుతున్నాను, డాక్టర్ వినోద్ చావ్లా. ఐఎమ్ పిహెచ్డి ఫ్రమ్ పిహెచ్డి అండ్ కంపెనీ సెక్రటరీ అండి. మన అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్లో మనకు ఏమైనా హ్యూమన్ రైట్స్ గురించి ఏమైనా మాస్టర్స్ లేకుంటే పిజీ డిప్లొమాస్ ఉన్నాయండి?
4: అంబేద్కర్ ఓపెన్స్లో పీజీ డిహెచ్ఆర్ ఉందండి, డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్.
5: ఓకే,
4: ఎనీ గ్రాడ్యుయేషన్ అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది. September 9th లోపు లాస్ట్ డేటు. వీటితో పీజీ డిప్లొమాస్కు, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, యూజీ అన్ని కోర్సులు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల చివరి తేదీ September 9th. మీరు అంబేద్కర్ ఓపెన్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది కాబట్టి మీరు www.breouonline.in ఆ సైట్ ఓపెన్ చేసేసి మీరు పీజీ డిప్లొమా పీజీ డిహెచ్ఆర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ హైదరాబాద్ అయితే పీజీ కాలేజ్ సికింద్రాబాద్ సెంటర్లో సంప్రదించండి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: గుడ్ మార్నింగ్ మ్యామ్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మ్యామ్.
2: చెప్పండి
6: మ్యామ్. పల్లవి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ వెంకటేశ్వర సార్ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇస్తున్నందుకు అందరికి. నేను ఎంఎస్సి జువాలజీ చేశాను మ్యామ్, మన బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోనే. సో పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. ఎంఎస్సి అయిపోయిన తర్వాత పిహెచ్డి ఒక కళలాగా ఉంది అనమాట నాకు. సో మన దగ్గర పిహెచ్డి ఎప్పుడే ఉంటుంది మ్యామ్?
1: పిహెచ్డి నోటిఫికేషన్ త్వరలో రాబోతుందండి. బట్ నాకు తెలిసి జువాలజీలో మన దగ్గర వేకెన్సీ లేదు. మనం అన్ని యూజీసీ నామ్స్ ఫాలో అవుతాం కాబట్టి మనకు రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్లోనే మనము పిహెచ్డిని ఆఫర్ చేస్తాము. ఏవైతే డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయో త్వరలో మీకు నోటిఫికేషన్ రాబోతుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మీకు సంబంధించిన అంటే మీరు కన్సర్న్డ్ డిసిప్లిన్లో మీరు పీజీ చేసినట్లయితే, ఆ వేకెన్సీ ఉన్నట్లయితే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు అండి.
6: అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు జువాలజీ వస్తుందా రాదా అని చెప్పేసి.
4: ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ పోనిస్ట్లా ఏ పర్మనెంట్

0: స్టాఫ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ డిపార్ట్మెంట్ మాత్రమే పిహెచ్డి కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుంది.
1: ఓకే సార్.
0: సైన్స్లో చాలా కోర్సులు పర్మనెంట్ స్టాఫ్ లేదు కాబట్టి అది త్వరలో ఒకవేళ రాగానే నోటిఫికేషన్ ఇచ్చేసిస్తాం.
1: మాలాంటి విద్యార్థులకు చాలా మందికి కలలా ఉంది సార్
2: తప్పకుండా
0: చేస్తాం. త్వరలో వచ్చే రాగానే నోటిఫికేషన్ రాగానే మీరు ఒకసారి చూసుకోండి నోటిఫికేషన్.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కొత్తగూడెం నుంచి అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నా పేరు వెంకటేశ్వరరావు అండి.
2: చెప్పండి సార్.
3: కోడలు ఓపెన్ అయిన చోటి కొత్తగూడెంలో చేశారు, ఫైనల్ ఇయర్ లో ఒక సెమ్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఫీజు కట్టించుకుంటే మీకు టైం అయిపోయింది, రీఅడ్మిషన్ తీసుకోవాలన్నారు.
0: హలో, ఒకసారి జాయిన్ అయితే అంబేద్కర్ ఓపెన్ లో 6 సంవత్సరాల లోపు పూర్తి చేయాలి. టెక్నికల్గా ఏదైతే సబ్జెక్ట్ మిగులుతాయో ఆ సబ్జెక్ట్ వరకే ట్యూషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మళ్ళీ మొత్తం మీరు త్రీ ఇయర్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.
3: అంటే రీఅడ్మిషన్ తీసుకోవాలన్నారు.
0: ఆ రీఅడ్మిషన్ అంటే పాస్ అయినా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అయితే రిమైనింగ్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఉన్నాయో రాయని సబ్జెక్ట్ ఉన్నాయో వాటి వరకే ట్యూషన్ ఫీజు తీసుకుంటాము, వాటి వరకే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది.
3: అయితే అది ఓన్లీ హైదరాబాద్ లోనే కట్టాలి, ఇంకా బ్రాంచ్ల్లో కట్టడం కుదరదు ఫీజు అన్నారు.
0: ఎందుకంటే దానికి ఒక ఫోటోలు కావాలి, ఆ తర్వాత స్టూడెంట్స్ వివరాలు కావాలి, ఏ సబ్జెక్టులు అనేది పూర్తిగా సమాచారం అక్కడ మా దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అక్కడ కట్టడం వల్ల ఒకసారి అయితే చాలా మంది స్టూడెంట్కి తెలియక పాస్ అయినా కూడా మళ్ళీ కట్టుకుంటే విద్యార్థి నష్టపోతాడు కాబట్టి స్టూడెంట్ని ఇక్కడికి స్టూడెంట్ రాకపోయినా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా అది రీఅడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయిస్తాం.
2: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్లో సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, మరొక నంబర్ 2955 0923. ఈ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మీరు సమాధానాలు పొందవచ్చు. వెంకటేశ్వర సార్, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి డిగ్రీలో అడ్మిషన్ పొందడానికి అర్హతలు ఏంటి? డిగ్రీలో ఏ కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు? అడ్మిషన్స్ చివరి తేదీ ఎప్పుడు?
0: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్ పొందడానికి ఇంటర్మీడియట్ కానీ ఆ తర్వాత ఓపెన్ ఇంటర్ కానీ ఐటీఏ 2 ఇయర్స్ కానీ పాలిటెక్నిక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ బీకామ్ బీఎస్సీ సంబంధించినటువంటి డిగ్రీలో అడ్మిషన్ పొందవచ్చండి. అదే రకంగా సెప్టెంబర్ 9వ తేదీన ఈ అడ్మిషన్లకు చివరి తేదీ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓన్లీ సాంకేతిక విద్యనే కాకుండా విద్యార్థులకు మా యూనివర్సిటీ నుంచి బయటకు పోయేసరికి వాళ్ళకు ప్రత్యేకమైన స్కిల్ కార్యక్రమాలు ఇవ్వడానికి కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మా వీసీ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని కొన్ని ప్రత్యేకమైన స్కిల్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే మా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి డిజిటల్ స్థాయి వరకు ఎదిగింది కాబట్టి ఆ స్కిల్ ప్రోగ్రాంల గురించి మా స్కిల్ డైరెక్టర్ పల్లవి కబ్డే గారు టీసీ సాయానికి సంబంధించినటువంటి విహబ్
2: గురించి మాట్లాడుకునే ముందు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: ఖుషీ మ్యామ్ ఫ్రమ్ హైదరాబాద్.
0: చెప్పండి అమ్మా.
4: ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ కంప్లీట్ చేశాను సార్.
0: ఓకే.
4: యూనివర్సిటీ కాకుండా డిగ్రీ కాలేజ్ వేరే గవర్నమెంట్.
0: ఓకే.
4: బీఎస్సీ లో కంప్లీట్ చేశా సార్, సైన్స్ లో.
0: ఓకే.
4: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. కానీ పీజీ పొలిటికల్ సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, అలా ఉంటుందా సార్?
0: ఉందమ్మా, ఉంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో సైన్స్ విద్యార్థులు గానీ ఇంజనీరింగ్ విద్యార్థులు గానీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎనీ గ్రాడ్యుయేషన్ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, జర్నలిజం ఈ కోర్సులన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉందండి. మీరు ఇమ్మీడియట్ వెంటనే ఈరోజే www.briouonline.site వెళ్ళి పీజీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో సంప్రదించండి. ప్యారడైజ్ అంబేద్కర్ ఓపెన్ స్టడీ సెంటర్లో.
2: హలో, పల్లవి గారు, సార్ అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా డిజిటల్ యుగంలో ఉన్నాము, ఏఐ యుగంలో ఉన్నాము. సో పిల్లలకి చదువుతో పాటు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, స్కిల్ డెవలప్మెంట్ అనేది. సో ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పటి వరకున్న ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అన్ని బ్రేక్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఎంప్లాయబిలిటీ వైపు ఎలా మీరు విస్తరిస్తున్నారు, ఏ రకంగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి?
5: నీలిమ గారు, ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, మనం మారుతున్న ప్రపంచంలో డిగ్రీతో పాటు నైపుణ్యం కూడా చాలా అవసరం. అందుకే మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇప్పుడు విద్యతో పాటు నైపుణ్యాన్ని, నైపుణ్యంతో పాటు ఉపాధిని, ఉపాధితో పాటు సాధికారత దిశగా మా విద్యార్థులకు మేము దారి చూపుతున్నాము. ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది కేవలం డిగ్రీలు అందించే విశ్వవిద్యాలయమే కాదు, ఎడ్యుకేషన్ ఫర్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనేది మేము మా నినాదం. ఇప్పుడు ఆ దిశ వైపే మేము నడుస్తున్నాము. మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు లాస్ట్ ఒక 1.5 ఇయర్స్ నుంచి దీనికోసం మేమందరం కృషి చేస్తున్నాము. సో దీంట్లో డిగ్రీతో పాటు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోసం ప్రాధాన్యతను ఇస్తూ వేరియస్ అంటే డిఫరెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని మేము డిజైన్ చేయడం జరిగింది.
2: వైవి సార్, అసలు ఇప్పుడు పీజీలో కూడా అడ్మిషన్స్ ఉన్నాయని అంటున్నారు, సో ఎంబీఏలో అలా అడ్మిషన్స్ ఎలా పొందాలి, ఇంకా పీజీలో ఇంకేమేమి కోర్సెస్ ఉన్నాయి, పీజీలో చేరడానికి ఎలాంటి అర్హతలు కావాలి?
0: పీజీలో చేరడానికి నీలమ గారు, బీఎస్సీ ఎంఎస్సీ చేరాలంటే కంపల్సరీ దాని కన్సర్న్ సబ్జెక్టు డిగ్రీలో పాస్ అయి ఉండాలండి. అదే ఎంఏ సోషల్ సైన్స్లో ఆ తర్వాత వీటిలో మాత్రం ఎంఏ సోషల్ సైన్స్లో చేరడానికి ఎనీ గ్రాడ్యుయేషన్ సైన్స్ ఇంజనీరింగ్ మిగతా వాళ్ళు కూడా ఈ సామాజిక శాస్త్రాలు మన అంబేద్కర్ రూపంలో చదువుకునేటువంటి అవకాశం ఉంది. ఎంబీఏకి మాత్రం అంబేద్కర్ యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ సెట్ కండక్ట్ చేస్తుంది, అదేనా క్వాలిఫై కావాలి, లేకపోతే తెలంగాణ ఐసెట్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళకు అంబేద్కర్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ కల్పిస్తున్నామండి. దాన్ని కూడా అడ్మిషన్ల చివరి తేదీ ఈ సెప్టెంబర్ 9.
2: ఓహో, అంటే ఇప్పుడు తెలంగాణ ఐసెట్ నుంచి డైరెక్ట్గా తీసుకునేది ఏం లేదు, ఎవరైనా కూడా ఇప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్లో అప్లై చేసుకోవాల్సిందే సెప్టెంబర్ 9.
0: తెలంగాణ ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ మీ అంబేద్కర్ యూనివర్సిటీ సెట్ కండక్ట్ చేశాం, అందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్ కల్పిస్తున్నాం.
2: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్స్ అలాగే పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల అడ్మిషన్స్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్లో నిష్ణాతులు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్ గారు స్టూడియోస్లో ఉన్నారు మీ సమాధానాలు, మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయడానికి. సో ఎవరైనా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ గురించి, పీజీ గురించి కానీ, అడ్మిషన్స్ గురించి కానీ ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. పల్లవి గారు, ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ అలాగే ఎంప్లాయ్మెంట్ దిశగా మీరు మా పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాము అని అంటున్నారు, సో డిగ్రీతో పాటు ఇంకా ఎలాంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు పిల్లలకి పెడుతున్నారు?
5: నీలిమ గారు, మేము విద్యార్థుల కోసం వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా పరిశ్రమల అవసరాలను కూడా వారి అనుగుణంగా జాబ్ ఓరియంటెడ్ ఒకేషనల్ మరియు ఇండస్ట్రీ లింక్డ్ స్కిల్ ప్రోగ్రామ్స్ని అభివృద్ధి చేస్తున్నాము. దీనికోసము మేము వివిధ గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో కొలాబరేషన్స్ చేసుకున్నాము, లైక్ టాటా టీసీఎస్ అయాన్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారిది వీహబ్ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేషన్ అన్నమాట. అదేవిధంగా రాసి రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సో ఇలా అనేక రకాలుగా అంటే మనం ఒక స్టూడెంట్ తను ఎంచుకున్న తనకు ఇష్టమైన తనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి తనకు కార్పొరేట్ లైఫ్ వైపు వెళ్ళాలి అనుకుంటే గనక మనకు టాటా టీసీఎస్ అయాన్ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ ఉందండి. సో ఈ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎప్పుడైతే ఒక విద్యార్థి మన డిగ్రీలో చేరుతారో వారికి మనము అకాడమిక్ ఇన్పుట్స్తో పాటు మనం వారికి జాబ్ రెడీగా ప్రిపేర్ చేస్తామన్నమాట. అంటే మార్కెట్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వారికి కేవలం అకాడమిక్ నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వారు ఇంటర్వ్యూస్కి వెళ్తారో వాళ్ళకి చాలా స్కిల్స్ కావాలి, అంటే టెక్నికల్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, యాప్టిట్యూడ్ ఉండాలి, తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి, టీమ్ బిల్డింగ్ ఉండాలి, సో ఇలా చాలా వరకు స్కిల్స్ అనేవి అవసరం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మన అకాడమిక్ కరికులంలో అవి లోపించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కలిసి ఒక కొత్త కరికులంని డిజైన్ చేసాం, మాడ్యూల్స్ని డిజైన్ చేశామన్నమాట. సో 3 ఇయర్స్లో అంటే 6 సెమిస్టర్స్లో మన దగ్గర అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అవుతారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వారు ఈ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ని ఎన్నుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని వీళ్ళు తీసుకుంటారో జాయిన్ అవుతారో కంప్లీట్ అయిన తర్వాత వారికి టాటా టీసీఎస్ వారి అనుబంధంతో ఉన్నటువంటి ఒక 3,000 పార్ట్నర్ ఇన్స్టిట్యూట్స్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే 100% గ్యారంటీ ఉంటుందన్నమాట. సో వారు ఒక ఎన్క్యూటీ టెస్ట్ అనేది పెడతారు, అది పెట్టిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయినట్లయితే సో దానికి కావాల్సింది మొత్తం మేము రెడీ చేస్తాం. ఒక స్టూడెంట్కి అన్ని ఇన్పుట్స్ ఇస్తాము. సో స్టూడెంట్ విల్ బి మార్కెట్ రెడీ, కార్పొరేట్ లైఫ్కి తను రెడీగా ఉంటారనమాట. అంటే డైరెక్ట్ ఫ్రమ్ క్యాంపస్ టు కార్పొరేట్ అనేది దీని ముఖ్య ఉద్దేశం, టాటా టీసీఎస్ ప్రోగ్రామ్. ఇది చాలా మంచి అవకాశం అందరికీ. ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి మా వెబ్సైట్లో www.bruo.ac.inలో టాటా టీసీఎస్ అయాన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందండి. విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటున్నారో వారు దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 3 ఇయర్స్ తర్వాత మీకు ఒక డిగ్రీ సర్టిఫికేట్తో పాటు మీకు జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ అనేది అంటే ఎంప్లాయబిలిటీకి మీరు రెడీగా ఉన్నటువంటి సర్టిఫికేట్ అన్ని విధాలుగా, ఇప్పుడు ఏఐ అంటున్నారు సో ఏఐలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ టూల్స్ ఇవన్నీ కూడా మేము దాంట్లో నేర్పించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు టాటా టీసీఎస్ఏ కాకుండా రాసి రీటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి మనము స్టైపెండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మనము మన విద్యార్థులకు అందిస్తున్నాము. ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఇప్పుడు చాలామందికి చదువుకోవాలనే ఆలోచన ఉంటుంది కానీ అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ రెండూ చేయాలి అంటే చదువుకోవాలని ఉంటుంది, ఇంకా సంపాదించాలి, ఎక్స్పీరియన్స్ రావాలి అని కూడా కోరిక కలుగుతుంది. మీరు రెగ్యులర్గా చూసినట్లయితే ఈ అవకాశం పొందకపోవచ్చు, కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకి ఈ అవకాశం వస్తుందన్నమాట. డిగ్రీ స్టూడెంట్ ఎప్పుడైతే మన దగ్గర జాయిన్ అవుతారో వారు ఈ రాసి ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్రెంటిస్షిప్గా వాళ్ళు ఎక్కడైనా జాయిన్ అయితే వాళ్ళకు మినిమం 7,000 రూపీస్ నుంచి 24,000 రూపీస్ వరకు స్టైపెండ్ వస్తుంది,
2: పార్ట్ టైం,
5: లైక్ పార్ట్ టైం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఏ విధంగా అంటే ఒకవైపు మీరు మీ చదువును కొనసాగిస్తున్నారు, అదే టైంలో మీరు మీ ఎక్స్పీరియన్స్ని పెంచుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఈ 3 ఇయర్స్ కంప్లీట్ చేసి రాసిలో అప్రెంటిస్షిప్ ఈ స్టైపెండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసి వస్తారో వారికి 2 సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉంటుంది, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తారో దే విల్ హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ క్యాండిడేట్స్ అనమాట. సో వారికి శాలరీ ప్యాకేజెస్ కానీ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది, మిగతా స్టూడెంట్స్తో కంపేర్ చేసినట్లయితే వీరికి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ అవకాశాన్ని కూడా విద్యార్థులు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం.
2: చాలా బాగుందండి రాసి ప్రోగ్రామ్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
6: నాది చాలా 10 ఏళ్ళ నేను ఇంద్రగాంధీ ఇన్స్టిట్యూట్ లో చేసి చదివితాను, కానీ ఇప్పుడు ఎవరన్నా తీసుకోవడానికి.
0: హలో, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? ఏంటి చెప్పండి. మీరు సరే, ఇప్పుడు మీరు అంబేద్కర్ ఓపెన్లో డిగ్రీ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉందండి. దీనికి వయసుకు సంబంధం లేదు. మా అంబేద్కర్ ఓపెన్ స్టడీ సెంటర్లో మీరు వచ్చి అడ్మిషన్ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి.
6: అది ఎక్కడ ఉందండి?
0: హైదరాబాద్ లో 16 సెంటర్ల వరకు ఉన్నాయి.
2: మీరు ఎక్కడుంటారు లక్ష్మి గారు?
0: కొద్బులాపురం. మీకు నర్సాపూర్ దగ్గర అయితే నర్సాపూర్ గానీ, పటంచెరువు గానీ, కూకట్పల్లి గానీ, అతకైరకాబాద్
6: కానీ,
0: కోట్పల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మీరు వెళ్ళి సంప్రదించి అడ్మిషన్ తీసుకోవచ్చు అండి. అన్ని మొత్తం కూడా ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకొని మీ స్టడీ సెంటర్లో సంప్రదించండి.
2: హలో.
7: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నా అండి, శకుంతల అని.
2: చెప్పండి శకుంతల గారు.
7: మా బాబుకి బిఎస్సి కట్టాము సార్ మేడం, ఓపెన్ యూనివర్సిటీ. అయితే బిఏలోకి మారాలనుకుంటున్నాం. బిఏ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ కట్టాము 10,000 వరకు. అందుకని బిఏ లో మారదాం అనుకుంటున్నాం మేడం. ఇప్పుడు 9 వరకు ఉంది టైము, ఇట్లా మారటానికి అవకాశం
0: ఉందండి. కానీ మీరు సబ్జెక్ట్ జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అయితే చేంజ్ చేయడం కష్టం అవి.
7: ఎగ్జామ్ రాయలేదు సార్, మొన్ననే కట్టాం.
0: ఓకే, ఎగ్జామ్ రాయకపోతే ఇప్పుడు

0: సబ్జెక్ట్ చేంజ్ చేసేస్తాం. కాబట్టి
1: చేస్తాం.
0: యూనివర్సిటీని సంప్రదించండి.
1: యూనివర్సిటీ రమ్మంటారు? ఎక్కడ రమ్మంటారు?
0: యూనివర్సిటీ జూబ్లీ హిల్స్కి వచ్చేసేస్తే మీ సర్టిఫికెట్ ఏదైతే ట్యూషన్ ఫీజు పే చేసినట్టు రిసీట్లు తీసుకొని ఎవరైనా వచ్చేసేస్తే మేము సబ్జెక్ట్ చేంజ్, విద్యార్థికి ఇష్టం ఉన్నట్టు సబ్జెక్టులు చేంజ్ చేసిస్తాం.
1: ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నా పేరు శ్రీ కళ్యాణ్ అండి, నేను సీతాఫల్ మండి నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీ కళ్యాణ్ గారు.
3: మేడం ఇంతకు ముందు సార్ చెప్పినట్టు మన పిహెచ్డీ అడ్మిషన్స్ గురించి చెప్పారు, నోటిఫికేషన్ వస్తుందన్నారు. తర్వాత సైన్సెస్ లో చెప్పారు కానీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కి ఏమన్నా ఫుల్ టైం ఫ్యాకల్టీ ఉందా, అడ్మిషన్స్ ఏమన్నా ఈ సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వస్తాయని కాల్ చేశాను మేడం.
4: శ్రీ కళ్యాణ్ గారు, సోషల్ సైన్సెస్లో మనకు నోటిఫికేషన్ రాబోతుందండి కొన్ని సబ్జెక్ట్స్లో. మీరు ఏ డిసిప్లిన్ నుంచి ఉన్నారు మీరు చెక్ చేసుకోండి నోటిఫికేషన్లో. సో వేకెన్సీని బట్టి మన దగ్గర నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది.
3: ఓకే మేడం, థ్యాంక్స్ అండి.
4: ఓకే.
2: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి మీరు నేరుగా మాట్లాడొచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను హైదరాబాద్ అండి, బోడుపల్లి. నేను అంటే ఓపెన్ యూనివర్సిటీలో చాలా సార్లు ప్రయత్నం చేసినా గానీ నాకు వీలు కాలేదు. ఈసారి పీజీ కంప్లీట్ చేశాను, కృతజ్ఞత భావంతో చెప్పడానికి నేను కాల్ చేశాను. బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి మెటీరియల్ అండ్ బుక్స్ కానీ స్టాఫ్ కానీ మాకు చాలా యూజ్ అయిందండి. చాలా తక్కువ సమయంలో మంచి అంటే ఎగ్జామ్స్ రాయగలిగాను. ఎన్నో సంవత్సరాల కళ సహకరమైంది. ఇప్పుడు మేము పీజీ సెట్ గురించి ప్రిపేర్ అవుతున్నాము, అంటే 2026 గ్రూప్ వాళ్ళం అంతా కూడా. ఈ సెట్ ప్రిపేర్ అంటే సెట్ ప్రిపరేషన్ లో మేము కొంచెం అంటే డౌట్లు ఉన్నాయి మాకు. మేము ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా పిహెచ్డీ చేయాలనే ఒక కళ మాకు ఉంది. దాన్ని సాకారం చేసుకోవాలంటే మాకు అంటే మీ యొక్క కృషి కూడా మాకు కావాలి అని దానికోసం మరి చేసే ప్రయత్నాలు అనేది చెప్పండి. మా నేను నిజంగా చెప్తున్నాను, నాకు బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి కృషి చాలా చాలా ఎంత చేసినా కానీ చెప్పుకోలేండి. చాలా కృతజ్ఞురాలని. నేను ఎన్నో సంవత్సరం ఎదురు చేస్తున్నటువంటి నా పీజీ నేను ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. చాలా సంతోషం.
4: థ్యాంక్స్ అండి. మీకు సెట్ డౌట్ ఉందన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డిపార్ట్మెంట్ కి రావచ్చండి. మీరు డిపార్ట్మెంట్కి వస్తే మీకు సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా మీరు అన్నట్టు మా మెటీరియల్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు కూడా అంటే మా స్టూడెంట్సే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు కూడా మా స్టడీ మెటీరియల్ని యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి.
5: అంటే మేడం ఇప్పుడు సెట్ ప్రిపరేషన్లో ఉన్నాము మేము,
4: తప్పకుండా మీరు డిపార్ట్మెంట్కి వస్తే మీకు గైడెన్స్ ఉంటుందండి. మాకు ప్రొఫెసర్స్ ఉంటారు డిపార్ట్మెంట్లో. మీది ఏ డిసిప్లిన్ అండి, ఏ సబ్జెక్ట్ మీది? పొలిటికల్ సైన్స్. తప్పకుండా మీరు విజిట్ చేయండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, వారు మీకు గైడ్ చేస్తారు.
5: ఓకే మేడం, థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: తెలంగాణ నారాయణపేట నుంచి మేడం.
2: చెప్పండి.
6: అయితే మా బ్రదర్ ది మేము డిగ్రీ ఒరిజినల్ పట్టా కోసం అప్లికేషన్ చేసినాము, చేసిన ప్రీపేమెంట్ కూడా చేసేసినాము. ప్రీపేమెంట్ చేసిన తర్వాత ఏమైందంటే మా అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయింది, కాకపోతే అక్కడ ఇంకా పేమెంట్ చేయాలని చూపిస్తుంది.
0: ఒకసారి మీరు మీ స్టడీ సెంటర్ కి వెళ్ళి, నారాయణపేట స్టడీ సెంటర్ లో వెళ్ళి అక్కడ నుంచి మా ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి ఒకసారి సమాచారం ఇవ్వండి. దాని ఏం టెక్నికల్ ప్రాబ్లం ఏముందో మేము ఒకసారి వెరిఫై చేయించేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం.
2: మీ పేరండి?
0: అనిల్ కుమార్ గారు. నారాయణపేట స్టడీ సెంటర్కి వెళ్ళి ఒకసారి మీరు ఏదైతే పే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేశారో అవన్నీ ఒకసారి చూపించండి. అక్కడి నుంచి మా ఎగ్జామినేషన్ బ్రాంచ్ కానీ స్టూడెంట్ సర్వీస్ బ్రాంచ్ కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టెక్నికల్ ప్రాబ్లం ఏముంది సమాచారం ఇచ్చేసి మీకు సమాచారం అందజేసేస్తామండి. నీలిమ గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ మన విద్యార్థులకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మా విసిఈ గారు

0: యోగితా రాణా గారు, గవర్నమెంట్ యొక్క ఎడ్యుకేషన్ సెక్రటరీ,
1: స్పెషల్ సెక్రటరీ,
0: స్పెషల్ సెక్రటరీ, వాళ్ళ యొక్క సహకారంతో మేము అంబేద్కర్ ఏఐ ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి. ఏఐతోని ఏ విధంగా విద్యార్థులకు బోధించవచ్చు అనేటువంటి విషయాలపైన కూడా మేము ఒక దాదాపు ఒక 1500 మంది టీచర్స్కు ఇటీవల కాలంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ట్రైనింగ్ ఇచ్చేస్తుంది. అంటే ఒక దేశం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక డిజిటల్ హబ్గా ఉంది. దీంతోపాటు ఆన్లైన్ కోర్సులు కూడా ఇస్తున్నాము. ముందుగా వీహబ్ అనేటువంటి విషయంపై కూడా.
1: సార్, వీహబ్ గురించి మాట్లాడే ముందు హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం సార్.
0: నమస్కారం,
2: నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి
2: సార్. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిఎడ్ లేదా బిఎడ్ ఎంఎడ్ ఏమన్నా ఆపర్చునిటీ ఉందా సార్ చదువుకోవడానికి?
0: డిఈడి ఉండదు, బిఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడానికి కంపల్సరీ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు, ఆ తర్వాత ఎవరైనా డిప్లొమా ఎడ్యుకేషన్ డిఈడి పూర్తి చేసి అంబేద్కర్ నిర్వహించినటువంటి బీఈడి ఎంట్రన్స్లో ర్యాంక్ వస్తే తప్ప, ఎందుకంటే అవి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎన్సిటిఈ రూపొందించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే మేము అడ్మిషన్ ఇస్తాం కాబట్టి ఎంట్రన్స్ రాసి అందులో ఉన్న ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మీకు అడ్మిషన్ పొందవచ్చండి. ఎంఏడ్ అంటే ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ అనేది ఈ సంవత్సరంలో త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్నాము. ఆల్రెడీ యూజీసీ నుంచి మాకు అప్రూవల్ వచ్చింది. ఈ నెలలో అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా ఇస్తాము. అప్పుడు మా వెబ్సైట్లో చూసేసుకొని మీరు దాన్ని అడ్మిషన్ తీసుకోవచ్చండి.
2: ఓకే సార్. సార్ ఇంకోటి, నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, నేను పీజీ చేద్దాం, పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమన్నా ఆపర్చునిటీ ఉంటుందా ఓపెన్ యూనివర్సిటీ నుంచి?
0: అంబేద్కర్ ఓపెన్స్లో ఎంబీఏ అవకాశం ఉందండి. మీరు ఒకసారి నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఆ డిపార్ట్మెంట్లను ఖాళీలను బట్టి మేము ఎంట్రన్స్ పెడతాం. ఎందుకంటే ఆల్రెడీ యూజీసీ నిబంధనల ప్రకారం ఒక సూపర్వైజర్ కింద 6 కన్నా ఎక్కువ స్టూడెంట్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ వేకెన్సీలు ఉంటే, ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఉంటే ఆ డిపార్ట్మెంట్లో ఖాళీలను బట్టి విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
2: ఓకే. ఇంకొక చిన్న డౌట్ సార్ నాకు, ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మనం ఎంఏ ఏదైనా పొలిటికల్ సైన్స్ కానీ ఏదైనా హిస్టరీ సంథింగ్ ఏదైనా మనం చదువుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతామా? అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్నట్టుగా ప్రయారిటీ ఇవ్వరు అన్నట్టుగా అలా బయట ఫ్రెండ్స్ కొంతమంది అన్నుండే, అది ఎంతవరకు కరెక్ట్ అని?
1: మీ పేరండి?
2: సాయి అండి, సాయి ప్రసాద్.
1: సాయి గారు, సాయి గారు, మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేసిన, పీజీ చేసిన ఎటువంటి ప్రోగ్రామ్ కూడా మన దగ్గర చేస్తే దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ డిగ్రీ ఆఫర్డ్ బై ఎనీ అదర్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. మనది యూజీసీ అప్రూవ్డ్ ప్రోగ్రామ్సే మనం ఆఫర్ చేస్తాము. మీరు మన దగ్గర డిగ్రీ చేసినట్లయితే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా మీరు ఎలిజిబుల్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. ఈ రోజుల్లో చూసినట్లయితే మనకు సిద్దిపేట కలెక్టర్ కానివ్వండి, లేదంటే చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మన బలరాం గారు ఐఆర్ఎస్ ఉన్నారు. సో వీరంతా మన దగ్గరే డిగ్రీ చేశారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే డిగ్రీ చేశారు. వారి స్వయం కృషితో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి విద్యతో పాటు వారి స్వయం కృషితో వారు ఈరోజు చాలా సక్సెస్ఫుల్ పొజిషన్స్లో ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఆపర్చునిటీస్ యూ గ్రాబ్ అన్నమాట. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ డిగ్రీ. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, నేను కలవకుర్తి గురించి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సార్. చెప్పండి
3: సార్, ఈ ఓపెన్ యూనివర్సిటీలో లా కూడా ఉంటుందా సార్?
1: లా ఉండదండి, లాకి పర్మిషన్ లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో.
3: ఆన్లైన్ విధానం గిట్లా ఏమైనా?
1: లేదండి, లేదండి.
4: పల్లవి గారు, ఇప్పుడు అమ్మాయిల్ని పారిశ్రామికవేత్తలుగా, మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి వీహబ్తో కలిసి మీరు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడా కొన్ని చేస్తున్నారు కదా, దీని గురించి ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారా?
1: అవునండి నీలిమ గారు, మా దగ్గర మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 48% to 50% ఉన్నారు అమ్మాయిలు. సో దట్ షోస్ అంటే విమెన్ కూడా హైయర్ ఎడ్యుకేషన్లో వారు జాయిన్ అవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళు వివిధ కారణాల వల్ల వారు రెగ్యులర్గా వెళ్ళలేకపోతారు. సో మా దగ్గర చాలామంది అమ్మాయిలు దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ ఫర్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఇలాంటి అమ్మాయిల కోసం ఏమైనా ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉండాలని మా వీసీ గారు భావించి మాకు వీహబ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్ వారితో మాకు ఒప్పందం అయిందండి. ఇది మనకు 6 ప్రోగ్రామ్ ఒకటి ఉంది, వీ ఎనబుల్ ప్రోగ్రామ్. సో దీని ప్రకారం ఏంటంటే మన విద్యార్థులకి కేవలం జాబ్ సీకర్సే కాకుండా, అంటే జాబ్ క్రియేటర్స్ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ని వాళ్ళలో డెవలప్ చేయడాని కోసం అని చెప్పేసి మేము ఈ 6 ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ విమెన్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో మా దగ్గర

0: బీఏలో కానీ బీకామ్ బీఎస్సీలో స్టూడెంట్స్, లేదంటే పీజీ కూడా. కాకపోతే దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉంది, 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి విమెన్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు జాయిన్ అవ్వచ్చు అనమాట. అంటే చాలామందికి, కొంతమంది ఆల్రెడీ చిన్న చిన్న బిజినెసెస్ చేస్తూ ఉంటారు, లేదు అంటే చెయ్యాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది, వారి కోసము ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ మనకు ఏంటంటే, మన విమెన్ లెర్నర్స్ జనరల్గా విమెన్ మనం చూసినట్లయితే వారికి కొన్ని స్కిల్స్ అనేవి, ది డు నాట్ పొసెస్ సర్టెన్ స్కిల్స్ లైక్ మార్కెటింగ్ స్కిల్స్ కానీ, నెట్వర్కింగ్ స్కిల్స్ కానీ, లేదంటే వారికి కాన్ఫిడెన్స్ అనేది కూడా యాక్చువల్లీ ఉండదు. అంటే మనం చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్ వారిలో ఉండదు. సో ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా, వారు ఒక ఏదైనా కళ కన్నారనుకోండి, అంటే పారిశ్రామికవేత్తలుగా ఉండాలని చెప్పేసి, దానికోసం ఈ వీఎనబుల్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రాము. దీనికి మా విమెన్ లెర్నర్స్ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, మా వెబ్సైట్లో దీనికి అప్లికేషన్ ఉంది, మీరు జాయిన్ అయితే 6 మంత్స్లో మీకు ఇండస్ట్రీ మెంటర్స్తో కనెక్ట్ చేసి మీకు ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ జర్నీ ఎలా ఉంటుందనేది మేము ఇన్పుట్స్ ఇస్తామండి.
1: బాగుందండి, చదువుతో పాటు ఉపాధి, అలాగే అమ్మాయిల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే గొప్ప కార్యక్రమం వీహబ్తో కలిసి మీరు చేయడము, అలాగే ఇప్పుడున్న జనరేషన్లో డిజిటలైజేషన్ ప్రతీది అవుతుంది ఏఐ యుగంలో, ఏఐ మీద ప్రత్యేకమైన కోర్సెస్ అంటే చదువుతో పాటు ఇవన్నీ అందించడం అనేది చాలా గొప్ప విషయం అండి. అసలు రుణపడి ఉంటారండి అందరూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి. సార్ ఇందాక
2: ఇంకొకటి ఏమిటంటే,
1: సార్
2: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇంతకుముందు ఒక టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లో ఇక్కడ వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు మొత్తం కూడా డిజిటల్ అయిపోయిన తర్వాత, డిస్టెన్స్ డిజిటల్ అయిన తర్వాత అంబేద్కర్ ఇటీవల కాలంలో 4 కోర్సులకు ఆన్లైన్ కోర్సులకు యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. మొత్తం భారతదేశం ఉన్నటువంటి ఎవరైనా ఇండియన్ సిటిజన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్లైన్ ద్వారా చదువుకునేటువంటి అవకాశం ఉంది. త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము, ఎంఏ తెలుగులో కానీ, బీకామ్ తెలుగు మీడియం, బీకామ్ ఇంగ్లీష్ మీడియం, ఎంకామ్, ఈ 4 కోర్సులకు అంబేద్కర్ యూనివర్సిటీలో ఆన్లైన్లో డిగ్రీ చదువుకునేటువంటి అవకాశం ఉందండి. అది త్వరలో
1: సార్ ఇప్పుడు వీటితో పాటు ఇంకేమైనా కొత్త కోర్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఇందాక ఒక నాగరిక కర్నూలు నుంచి ఒక ఆయన ఎడ్యుకేషన్ సంబంధించి ఏవో చెప్తే కొత్త కోర్సెస్ ఉన్నాయి, త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయని అన్నారు. సో ఇంకేమైనా కొత్త కోర్సెస్ ఉన్నాయా? అవి కూడా ఆన్లైనా ఆఫ్లైనా, ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు సార్ మీరు?
0: నీలిమ గారు, మాకు రీసెంట్గానే యూజీసీ కొత్త ప్రోగ్రామ్స్కి అప్రూవల్ ఇచ్చింది. ఇందాక డాక్టర్ వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా MSW మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ MSc జియోగ్రఫీ. ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఏంటంటే మనకు కరెంట్ కాంటెంపరీగా డిమాండ్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. సో ఈ ప్రోగ్రామ్స్ మనకి ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మాత్రం త్వరలో రాబోతుంది. MSW, MSc జియోగ్రఫీ అయితే ఆల్రెడీ మన క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వారు జాయిన్ అయ్యవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ కూడా మనకు యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చింది. సో యూజీసీ నుంచి అప్రూవల్ రావడం వల్ల ఈ 4 ప్రోగ్రామ్స్ కూడా, ఏవైతే బీకామ్ ఇంగ్లీష్ మీడియం, బీకామ్ తెలుగు మీడియం, ఎంకామ్ అండ్ ఎంఏ తెలుగు ప్రోగ్రామ్స్ని మేము ఆన్లైన్లో త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. స్టూడెంట్ అనేవారు ఎక్కడ ఉన్నా కూడా వారు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఆన్లైన్, కంప్లీట్ ఆన్లైన్గా ఆన్లైన్లో ఈ డిగ్రీని వారు కంప్లీట్ చేయవచ్చు.
1: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ గురించి ఏమైనా సందేహాలుంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: హలో చెప్పండి.
3: మేము గోదావరి నుంచి మాట్లాడుతున్నాం మేడం.
1: చెప్పండి
3: మేడం. అది 2000 టైంలో నేను డిప్లొమా చేశాను త్రిబులీ.
2: ఓకే చెప్పండి.
3: 21-22 2 ఇయర్స్ కంటిన్యూ చేసి ఫైనల్ ఇయర్ లో ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్స్ రాయలేదు సార్. అది ఇప్పుడేమన్నా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా సార్?
2: అంటే మీరు డిప్లొమా కంప్లీట్ చేసి అంబేద్కర్ డిగ్రీ అడ్మిషన్ తీసుకున్నారా?
3: డిప్లొమా కంప్లీట్ కాలేదు సార్. నాది అంబేద్కర్ దీంట్లో డిగ్రీ కంప్లీట్ చేశాను, నా డిప్లొమా కొంచెం ప్రాబ్లం ఉన్నా సార్. ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను నేను.
2: కంప్లీట్గా ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్ కానీ పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అంబేద్కర్ డిగ్రీ అడ్మిషన్ దొరుకుతుందండి.
3: ఇప్పుడు నేను అడిగేది డిప్లొమా గురించి అడుగుతున్నాను సార్. నాకు అంబేద్కర్ డిగ్రీ కంప్లీట్ చేశాను, అయిపోయింది.
2: ఓకే.
3: త్రిబుల్ సిసిలో

0: ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ అయ్యింది సార్, అది ఏమన్నా రాసుకోవడానికి
1: అవకాశం లేదండి. పాలిటెక్నిక్ సంబంధించిన దాంట్లో మనం అడ్మిషన్ ఇందులో అవకాశం లేదు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ చేయడానికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా, సో బీఈడీ చేయడానికి ఎలాంటి అర్హతలు కావాలి వెంకటేశ్వర్ గారు?
1: నీలమ గారు, అంబేద్కర్ యూనివర్సిటీలో బీఈడీ చేరాలంటే కంపల్సరీ డిఈడి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని పాతకాలం టీటీసీ అనేటువంటి,
2: అవును,
1: అది పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్లో కానీ పనిచేస్తూ ఉండాలి. అటువంటి వారికి అంబేద్కర్ యూనివర్సిటీ ఒక 500 సీట్లు మాత్రమే యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. వాటి కోసం ఇటీవల కాలంలో ఎంట్రన్స్ కూడా పూర్తి చేశాము. ఆ ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్లకు సెప్టెంబర్ చివరి వారంలో, 3వ వారంలో మేము అడ్మిషన్ల కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తామండి.
2: పల్లవి గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్లో రూరల్ యూత్, విమెన్, వర్కింగ్ లెర్నర్స్ వంటి వర్గాలకి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు రూపొందిస్తున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు వాళ్ళ కోసం?
3: నీలిమ గారు, ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ప్రోగ్రామ్స్ కాకుండా మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్వామి రామానంద్ తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, ఇది కూడా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేషనే, వారి ఆర్గనైజేషన్, వారితో పాటు మనం ఒప్పందం చేసుకున్నాము. దీని ప్రకారం ఏంటంటే, మనము మెయిన్గా ఈ గ్రామీణ విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థిని విద్యార్థులకు, వారికి వారి దగ్గరే అంటే ప్రాంతీయ అవసరాలు అనుగుణంగా స్థానిక వనరులను బట్టి మరి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మనము స్కిల్స్ అందించడంపై మనం దృష్టిని పెడుతున్నాము. దీనికోసము కొన్ని చాలా మంచి ప్రోగ్రామ్స్ అంటే అకౌంట్స్ అండ్ జిఎస్టీ అసిస్టెంట్, బేసిక్ కంప్యూటర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మన డివైజెస్, సోలార్, ఏసీ ఇలాంటివి, అంటే ఇలాంటి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవి వొకేషనల్ ప్రోగ్రామ్స్, ఇట్ డిపెండ్స్ 30 డేస్ నుంచి 45 డేస్ వరకు ఒక స్టూడెంట్ కంప్లీట్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే కేవలము బుక్ నాలెడ్జే కాకుండా వాళ్ళకు వర్క్షాప్స్లో ఇండస్ట్రీ ఎక్స్పోజర్తో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు విద్యార్థికి ఒక డౌట్ రావచ్చు, అంటే మేము ఇది చేసి మేము ఈ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మాకు ఏంటి లాభం? సో మీరు దీన్ని చేయడం వల్ల మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడం వల్ల మీకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా మీరు మీ సొంతంగా ఏదైనా వర్క్షాప్ పెట్టుకోవాలనుకున్నా, లేదంటే సొంతంగా బిజినెస్, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తే ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది, వాళ్ళు బొటిక్ పెట్టుకోవచ్చు, వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి అవకాశాలని కల్పించవచ్చు, వారే కాకుండా ఇంకో 10 మందికి చూపించవచ్చు. అదేవిధంగా రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ ఉన్నాయి, వారికి నాలెడ్జ్ ఉంటే వారు సొంతంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ని పెట్టుకొని ఇంకా మిగతా వాళ్ళకి ట్రైన్ చేసి వారు వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందన్నమాట. సో జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్గా మనము వారికి కంప్లీట్గా ట్రైన్ చేస్తున్నామండి. ఇది కంప్లీట్ మనకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ప్రోగ్రామ్, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. మనకు దీనికి ఫీజు అంటూ ఏమి ఉండదండి, మనకు వాళ్ళకి అకామిడేషన్ కూడా ఫ్రీలో ఉంటుంది, ఫుడ్ ప్రొవిజన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది.
2: ఓ నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
4: సార్, కరీంనగర్, కరీంనగర్ నుండి అంటే హుజరాబాద్ పల్లెటూరు అండి.
2: చెప్పండి.
4: అయితే మా మిత్రుడు 1998-99-2000 సంవత్సరంలో ఆయన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పాస్ అయ్యాడు, అన్ని క్లియర్ అయిపోయినాయి, ఉద్యోగ గోదావరి గానీ వెళ్ళిపోయాడు, అవసరం లేకుండా సర్టిఫికేట్ తీసుకోలేదు, ఆయన పాస్ అయిన సర్టిఫికేట్ ఇస్తారు మేడం?
1: ఇస్తారండి, దానికి సంబంధించిన సర్టిఫికెట్, దానికి సంబంధించిన సర్టిఫికెట్
4: తీసుకోలేదు.
1: దానికి
4: పాస్ అయిన అప్పుడు పాస్ అయిన మెమోస్ ఉండే కదమ్మా, మెమోస్ కూడా ప్రెసెంట్ అతని దగ్గర లేవు. పని చేసి దిగిపోయాడు. అయితే ఇప్పుడు అతను లా చేయాలంటే మరి అవసరం కదా, ఇప్పుడు సర్టిఫికేట్ అవసరము.
1: అదే
4: తీసుకోవాలంటే ఆయన ఏం చేయాలి?
1: అతనికి ట్యూషన్ ఫీజు సంబంధించిన వివరాలు కానీ, హాల్ టికెట్ సంబంధించిన వివరాలు కానీ, మెమోలు కానీ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనము అతని యొక్క డేటా కూడా ఫైండ్ అవుట్ చేస్తాము.
4: సార్ అయితే ఒక అడ్మిషన్ కార్డు తప్ప
1: ఓకే ఓకే, అది తీసుకొని యూనివర్సిటీకి రండి. అది తీసుకుని యూనివర్సిటీకి వస్తే ఆయన డేటా మొత్తం కూడా తీసేసి, మొత్తం కూడా ఆయన సర్టిఫికెట్ కూడా ఇప్పించేసిస్తాం.
4: ఓకే ఓకే, థ్యాంక్ యూ.
1: ఓకే, థ్యాంక్ యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మనీషా అండి, హైదరాబాద్ నుంచి.
2: చెప్పండి మనీషా గారు.
5: నేను స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం కాల్ చేస్తున్నాను.

0: మనీష గారు
1: యా
0: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్పెషల్ బీఈడి త్వరలో ఇంటర్వ్యూ కండక్ట్ చేద్దాము. అయితే ఒక మేము వెయిటింగ్ ఏంటంటే, ఆర్సీఐ అని ఒక సంస్థ ఉంటుంది దీనికి స్పెషల్ బీఈడి ఇవ్వడానికి, పర్మిషన్ ఇవ్వడానికి,
1: అవును సార్
0: రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు త్వరలో
1: అవును సార్
0: పర్మిషన్ ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాము. అది ఆల్రెడీ యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చింది, త్వరలో రాగానే ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఇస్తామనండి.
1: ఓకే సార్, మొన్న ఆర్సీఐ నుంచి ఒక నోట్ అంటే లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చింది సార్. అందులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నేమ్ కనిపించలేదు. అంటే వచ్చే స్కోప్ ఉందా, లేకపోతే వేరే ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాలా అన్నది నా డౌట్ ఉంది.
0: మా యూనివర్సిటీ కోఆర్డినేట్ చేస్తుందండి.
1: ఓకే
0: లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మనకు సంబంధించిన వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయమన్నా సబ్మిట్ చేశాము. వెయిటింగ్ ఫర్ ది
1: ఓకే
0: ఆర్సీఐ అప్రూవల్, రాగానే
1: ఓకే
0: ఇమ్మీడియట్ నోటిఫికేషన్ ఇస్తాం.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే అండి, నేను శివ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శివ.
3: అది 10th 2013 లో అయిపోయిందండి, తర్వాత ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు అండి.
0: ఏమైందండి 10th to 12th? అంబేద్కర్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా మీరు? అంబేద్కర్ పోస్ట్లో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారా మీరు? అంబేద్కర్ పోస్ట్లో డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అది లేకపోయినా ఓపెన్ ఇంటర్ కానీ.
2: శివగారు ఇప్పుడు ఓపెన్ ఇంటర్కి కూడా నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు, మీరు ఇమీడియట్గా అప్రోచ్ అవ్వండి. డేట్ కూడా చాలా తక్కువ సమయం ఉంది, అప్రోచ్ అయ్యి మీరు అక్కడ ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చేయండి.
0: మీకు సమీప స్కూళ్ళు ఇక్కడ నా హై స్కూళ్ళలో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయండి,
2: గవర్నమెంట్ హై స్కూల్స్,
0: గవర్నమెంట్ హై స్కూల్లో ఉంటాయి. వాళ్ళని సంప్రదించినట్లయితే అది గ్యాప్ ఉంటే ఒకటే సంవత్సరంలో ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసుకుంటే అవకాశం ఉందండి.
2: వెంకటేశ్వర్ గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో SRTRI భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు స్కిల్ డెవలప్మెంట్ అలాగే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని మీరు చేరేస్తున్నారు. సో విద్యార్థులని స్కిల్ ట్రైనింగ్ నుంచి ఎంప్లాయ్మెంట్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వరకు తీసుకెళ్లడానికి విధానం ఎలా ఉంది, ఎలాంటి ప్రొసీజర్ మీరు ఇక్కడ ఫాలో అవుతున్నారు?
0: నీలిమ గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పుడు TCS సాయంతోని స్కిల్ ప్రోగ్రాంలు ఇప్పించడానికి MOU పెట్టుకున్నాం, అదే రకంగా స్వామి రామానంద తీర్థ వాళ్ళతోని స్కిల్ ట్రైనింగ్ సంబంధించినవి పెట్టుకున్నాం. ఇవే కాకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మా విద్యార్థులకు ఉపాధి కల్పించడానికి ప్లేస్మెంట్ సెల్ కూడా పెట్టేసి ఇటీవల కాలంలో జాబ్ మేళా కూడా కండక్ట్ చేశాము, అందులో చాలామంది విద్యార్థులు కూడా ఉపాధి లభించింది అందులో వారికి.
2: హలో పల్లవి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ అలాగే యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ వంటి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు?
4: నీలిమ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకు కేవలం టెక్నికల్ స్కిల్స్ అవసరం ఉండదన్నమాట. సో దాంతోపాటు కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్క్ ప్లేస్ బిహేవియర్, ఇవన్నీ పైన మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో అందుకోసమే మనము ఈ టాటా TCS ప్రోగ్రాంలో కంప్లీట్గా మనము వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తున్నాము. మనం డిఫరెంట్ మాడ్యూల్స్గా డివైడ్ చేసి వారికి మెంటర్స్తో కనెక్ట్ చేసి మనము ఆన్లైన్లో వారికి మనం ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన నేటి ఉద్యోగ ప్రపంచంలో వాట్ యు నో అనే దానికంటే వాట్ యూ కెన్ డూ అనేది చాలా ముఖ్యమైంది. సో అందుకని చెప్పేసి మనం టాటా TCS ప్రోగ్రామ్ కానీ రాశి ప్రోగ్రామ్ కానీ వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వారికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. కాబట్టి వారు ఒక కార్పొరేట్ లైఫ్కి, ఒక MNCలో పనిచేయడానికి కానీ ఒక కార్పొరేట్ లైఫ్లో వారు ఎంటర్ అవ్వడానికి వాళ్ళకి మనం కంప్లీట్గా సంసిద్ధం చేస్తామన్నమాట. కేవలం డొమైన్ నాలెడ్జే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అడిషనల్ స్కిల్స్ అనేవి మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మన గ్రాడ్యుయేషన్తో పాటు మన విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: అదే హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి
5: సార్. మేడం, అది మా పాప డిగ్రీ చేసింది, ఇంటర్ చేసింది, ఇంటర్ మధ్యలో ఆపేసింది. డిగ్రీ చేయాలంటే ఎలా చేయాలండి?
2: ఇంటర్ కంప్లీట్ చేయాలండి.
5: ఇంటర్ ఎట్లా మాకు ఎవరు చెప్పారు?
0: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్ కానీ, ఓపెన్ ఇంటర్ కానీ, 2 ఇయర్స్ ITI కానీ, పాలిటెక్నిక్ కానీ పూర్తి చేయాలండి. అయితే ప్రస్తుతం మీరు ఇంటర్ ఫెయిల్ అయింది కాబట్టి ఆమె రెగ్యులర్గా మళ్ళీ వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీ సమీప ప్రాంతాల్లో హై స్కూల్, చాలా హై స్కూల్లో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయండి,
2: గవర్నమెంట్ హై స్కూల్స్,
0: గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో. దాంట్లో అడ్మిషన్ తీసుకుంటే ఒక సంవత్సరం

0: 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు గ్యాప్ ఉంటే.
1: అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పెట్టుకోవచ్చు అండి.
0: ఉంది మీరు
2: ఇప్పుడు
0: ఏ
2: ఇప్పుడు అది కూడా త్వరలో డేట్ అయిపోతుంది, ఇమీడియట్ గా మీరు అప్రోచ్ అవ్వండి.
1: అప్రూవల్ కావాలండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నేను వాసుదేవచారి మేడం, నేను జర్నలిస్ట్.
2: చెప్పండి సార్.
3: మేడం ఇప్పుడే సార్ మేడం ఒక విషయం చెప్పారు అంటే ఓపెన్ యూనివర్సిటీ లో చదువుకున్న వాళ్లకు బయట జాబ్స్ దొరకవు, తక్కువ చూస్తారని చెప్పి ఒక భావం అన్నది ఏదిస్తారు ఉంది. ఇప్పుడే సార్ కూడా చెప్పారు కొందరు ఆఫీసర్స్ సిద్దిపేట కలెక్టర్ గానీ ఏదైనా ఆఫీసర్స్ ఓపెన్ యూనివర్సిటీ చేసి ఉన్నారని. అట్ ద సేమ్ టైం సిటీ జాయింట్ కమిషనర్ జ్యువెల్ దేవ్ గారు కూడా ఓపెన్ యూనివర్సిటీ చేసేవారండి.
0: కరెక్ట్ అండి.
3: అయితే నా సూచన ఏంటంటే సార్, ఇలా ప్రముఖులైన వాళ్ళు మన ప్రముఖులైన వారు వారి జాబితాను నాట్ ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ అదర్ వాళ్ళు ఇతర ప్రముఖ స్థానంలో ఉన్న వాళ్ళ వివరాలను ఒక మన సైట్ లో పెట్టగలిగితే కనుక ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్, వెరీ మచ్ యూస్ఫుల్ టు అదర్ ఫెలో ఫ్రెండ్ ఇంప్రెస్ కూడా అవుతారండి చాలా.
4: అవునండి, మన వెబ్సైట్ లో మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము. అదేవిధంగా మేము అలుమ్నే అసోసియేషన్ కూడా మేము పీరియాడికల్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తాము. అప్పుడు మేము అందరినీ ఇన్వైట్ చేస్తాము, ఈ డిస్టింగ్విష్డ్ అలుమ్నైని కూడా. సో వీరందరూ ఏంటంటే మన అందరికీ ఇన్స్పిరేషన్, అంటే వారికి చదువు వివిధ కారణాల వల్ల ఆగిపోయినా కూడా వారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి వారు ఈ రోజు జీవితాల్లో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి అదేవిధంగా అందరికీ ఇన్స్పిరేషన్ అనమాట. సో అలాంటి వాళ్ళకి థ్యాంక్ యూ అండి మీ సజెషన్ కోసం. మేము ఆల్రెడీ అది చేస్తున్నాము, దాన్ని ఇంకా విస్తృతంగా మేము వివరాలని అందిస్తాం.
2: డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా కోర్సెస్ గురించి, అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎలాంటి స్కిల్ ట్రైనింగ్, చదువుతో పాటు ఎలాంటి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, ఎలాంటి ఇండస్ట్రీస్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు, అలాగే పిల్లలు చదువుకుంటూ ఎలా సంపాదించవచ్చు అనే స్కిల్స్ని ఎలా డెవలప్ చేస్తున్నారు అనే విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలండి ప్రొఫెసర్ పల్లవి కామ్టే గారు, అలాగే డాక్టర్ వెంకటేశ్వర్లు గారు. సో ప్రతి ఒక్కరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెప్టెంబర్ 9 చివరి తేదీ కాబట్టి ఇంకెవరైనా మిగిలి ఉంటే, ఇంకెవరైనా ఓపెన్ యూనివర్సిటీస్లో డిగ్రీ పీజీ డిప్లొమా కోర్సెస్లో చేరాలనుకునే వాళ్ళు సెప్టెంబర్ 9 లోపు ఇమీడియట్గా అప్రోచ్ అయ్యి ఆ దరఖాస్తు చేయాలని ప్రతి ఒక్కరికి ఆల్ ఇండియా రేడియో ద్వారా కోరుతున్నామండి. ధన్యవాదాలండి, మీకు నమస్కారం.
5: మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించిన లైవ్ ఫోన్ విన్నారు. ఇందులో డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ కారిడార్ వరకు నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈరోజు సైదాబాద్ నల్గొండ ఎక్స్ రోడ్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సైదాబాద్ వైజంక్షన్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ మధ్య రహదారి పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో 100 కోట్ల కుంభకోణం అనే పేరుతో ప్రచారమవుతున్న వార్తలను జీహెచ్ఎంసీ ఖండించింది. వాస్తవానికి 78 ఇన్వాయిస్లకు సంబంధించి 6.92 కోట్ల రూపాయల మేర వ్యత్యాసాలు గుర్తించామని, ఈ మొత్తం పూర్తిగా వసూలైందని కమిషనర్ కార్యాలయం స్పష్టం చేసింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఖాళీ స్థలాలకు మరోసారి రికార్డు ధరలు పలికాయి. కేబీహెచ్పీ 7వ ఫేజ్లోని 16 MIG ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో 1 చదరపు గజం భూమి 2,70,000 రూపాయలకు అమ్ముడైనట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ తెలిపారు. భూగర్భ గనులకు ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ అమలవుతున్న వన్వే విధానాన్ని హైదరాబాద్ సీపీ విసి సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ నిన్న పరిశీలించారు. ఆగస్టు 18న ప్రారంభమైన ఈ విధానం 15 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్లలో పర్యటించారు. హైదరాబాద్లో అత్యాచారం హత్యకు గురైన భద్రాద్రి జిల్లా యువతి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన తారక రామారావు తన సూచనల మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు బుధవారం కుటుంబాన్ని కలిసి ఓదార్చినట్లు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 533B కింద ఈ నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిశాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: FM Rainbow 101.9
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్డీ కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
1: It's not just food.
2: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.

0: అయితూ ఉంటాయి. నువ్వు చెప్పినట్టు ఇత్తిఫాక్సే, దట్ వాజ్ ఎ వావ్ మోమెంట్ ఫర్ మీ.
1: వావ్, సౌండ్స్ లైక్ రియల్లీ వావ్. జాగృతి, బినా కిసీ అపాయింట్మెంట్ బినా కిసీ ప్లానింగ్ కే జబ్ ఐసీ అన్ఎక్స్పెక్టెడ్ ములాకాతే హోతే హై నా, తో సచ్ బతాఊ దిల్ కే అందర్ ఏక్ అలగ్ హీ ఫైర్ వర్క్స్ వాలా సీన్ హోతా హై, పూరా దిన్ బన్ జాతా హై ఔర్ వో మోమెంట్ హమేషా కే లియే ప్రైస్లెస్ బన్ జాతా హై. యెస్, జిందగీ కీ అసలీ హ్యాపీనెస్ ప్లాన్ నహీ కీ జాతీ దోస్తో, బస్ హో జాతీ హై. క్యా బోల్తే హో ఆప్? ఐ విష్ ఆజ్ ఆపే సాథ్ భీ ఐసా హీ కుచ్ ప్యారా సా అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ హో జాయే, జిస్సే ఆపకే చెహరే పర్ ఏక్ బడీ వాలీ స్మైల్ ఖిల్ ఉఠే. తబ్ తక్ సుంతే రహియే యే సాంగ్, క్యా పతా షాయద్ యే వోహీ సాంగ్ హో జో ఆప్ సుబహ సే గున్గునా రహే హో. ఇత్తేఫాక్ సే హో జాతీ హై కుచ్ ఐసీ బాతే ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో కే సాథ్ లైఫ్
0: రంగీన్.

ఆర్బి శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

0: वेलकम बैक डियर लिजनर्स। दोस्तों, प्लेट फुल है पर माइंड कंफ्यूज। खाना तो हम सब खाते हैं, लेकिन क्या हमारे फूड में हमें एनर्जी मिल रही है या सिर्फ स्लंप? आज हमारे आर्य जागृति हमें ये बताएंगे कि अपनी फेवरेट जो भी डिशेस है ना, उनको सैक्रिफिस किए बिना प्लेट में राइट बैलेंस कैसे लाए, और खासकर इन्फेंट्स की न्यूट्रिएंट्स की एबीसी से लेकर उनके डेली हेल्दी फूड हैबिट्स तक ढेर सारी बातें शेयर करने वाले हैं। तो जागृति, ये रहा आपका हॉट सेट। चलिए तो फिर।
1: गुड मॉर्निंग डियर लिजनर्स, यू आर लिजनिंग टू नमस्ते हेलो आदाब ऑन आकाशवाणी 101.9 रेनबो एफएम। एंड टुडे वी आर गोइंग टू टॉक अबाउट समथिंग व्हिच प्लेज ए क्रूशियल रोल एट एवरी स्टेज ऑफ इंडिविजुअल्स लाइफ। दिस सेप्टेंबर 1st నుంచి 7th వరకు వి ఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ న్యూట్రిషన్ వీక్ అన్నమాట. ఎస్, మన తెలుగులో ఒక సామెత ఉందండి, అదే కోటి విద్యలు కూటి కోసమే కదా. అయితే ఎంతమంది ఈ సమతుల్యమైన ఆహారం తీసుకుంటున్నారు? అదే అండి న్యూట్రిషియస్ ఫుడ్. చెప్పాలంటే ఎ హెల్దీ మైండ్ రిసైడ్స్ ఇన్ ఏ హెల్దీ బాడీ. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన భావిత్యం ఆధారపడి ఉంటుంది. సో వెల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ ఎ సాంగ్.

0: శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: యూఆర్ లిస్నింగ్ టు నమస్తే హలో ఆదాబ్ ఆన్ ఆకాశవాణి 101.9 రెయిన్బో ఎఫ్ఎం. డియర్ లిజనర్స్, రైట్ ఫ్రమ్ ఇన్ఫాంట్, యంగ్ చైల్డ్, అడల్ట్ టు ఓల్డ్ ఏజ్, ఎట్ ఎవ్రీ స్టేజ్ వి నీడ్ న్యూట్రిషియస్ ఫుడ్. Do you agree with me? Yes, in fact, when it comes to a child's life, the first 1,000 days are very important. The window between birth and 6 months is critical. Endukante stunting and wasting, edugudala lopam anevi saraina poshakaharam lekapothe ee modati dashalone kanipinchadaniki aaskaram untundi. So, exclusive breastfeeding for the first 6 months is scientifically proven anmata to protect babies from infections ganivandi, building stronger immunity, promote healthy growth, and of course, breast milk is often called as superfood.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

దిస్ ఈస్ ఆర్జే జాగృతి అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి 101.9 రెయిన్బో ఎఫ్ఎం అండ్ వీఆర్ టాకింగ్ ఆన్ న్యూట్రిషన్. సో మై డియర్ లిజనర్స్, ఇన్ అన్ ఇన్ఫాన్స్ లైఫ్ ఆఫ్టర్ 6 మంత్స్ ద బేబీ నీడ్స్ మోర్ న్యూట్రిషన్. సో అలాంగ్ విత్ బ్రెస్ట్ మిల్క్ వీ కెన్ గో అహెడ్ విత్ ద కాంప్లిమెంటరీ ఫుడ్. ఫ్రమ్ 6 to 8 మంత్స్ చిల్డ్రన్ నీడ్ 2 to 3 స్మాల్ మీల్స్ ఇన్ అడిషన్ టు బ్రెస్ట్ ఫీడింగ్. Between 9 to 24 months, this should increase to

4 meals a day with one or two healthy snacks for toddlers between 12 and 24 months. So we should also give children food which has dietary diversity. Adi cereals kanivandi, pulses, milk products, eggs especially, meat or fish along with fruits and vegetables. ఈ రోజుల్లో ఏమవుతుందంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ అండ్ దొరుకుతుంది అండ్ కిడ్స్ ఆర్ గెటింగ్ ఇంక్లైన్ టువర్డ్స్ చిప్స్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్. హై షుగర్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి.

0: రెయిన్బో 101.9.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసి పట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ KYC.
3: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.

దిస్ ఈస్ ఆర్జే జాగృతి, యూఆర్ లిస్నింగ్ టు నమస్తే హలో ఆదాబ్ ఆన్ ఆకాశవాణి 101.9 రెయిన్బో ఎఫ్ఎం. రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. వీఆర్ టాకింగ్ ఆన్ న్యూట్రిషన్. వీ నౌ లివ్ ఇన్ అన్ ఎరా వేర్ రీచింగ్ ఫర్ ఏ హైలీ ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్ ఈస్ మోర్ కన్వీనియంట్ దెన్ చూసింగ్ ఏ హెల్దియర్ ఆల్టర్నేటివ్. ఆమ్ ఐ రైట్? చెప్పాలంటే దీస్ అన్హెల్దీ ఫుడ్స్ ఆర్ గివెన్ అగ్రెసివ్ మార్కెటింగ్ బికాస్ ఆఫ్ ద వైడ్ స్ప్రెడ్ అవైలబిలిటీ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్. పీపుల్ ఆర్ బికమింగ్ ప్రోన్ టు ఏ లైఫ్ టైమ్ బర్డన్ ఆఫ్ ఒబేసిటీ కానివ్వండి, డయాబెటీస్ అండ్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్. కన్సిడరింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ, అడ్వాన్సింగ్ న్యూట్రిషన్ లిటరసీ హ్యాస్ బికమ్ ఏ నేషనల్ ప్రియారిటీ. మన నరేంద్ర మోడీ కూడా గారు కూడా చెప్పారు టు అడ్రస్ రైజింగ్ ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ ఇష్యూస్. సో వాట్ ఈస్ డ్రైవింగ్ ద రైజ్ ఆఫ్ ఒబేసిటీ ఇన్ ఇండియా? సో ద మేజర్ కన్సర్న్ ఈస్ టేకింగ్ హై క్యాలరీ అండ్ లో న్యూట్రియంట్ డైట్స్, ఇంక్రీస్డ్ కన్జంప్షన్ ఆఫ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఈజీ యాక్సెస్ టు ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, వైడ్ స్ప్రెడ్ అవైలబిలిటీ ఆఫ్ రెడీ టు ఈట్ మీల్స్ అండ్ ద కల్చర్ ఆఫ్ ఈటింగ్ అవుట్ హ్యాస్ ఆల్సో ఇంక్రీస్డ్. ఫ్రీక్వెంట్ డైనింగ్ ఎట్ రెస్టారెంట్స్ వేర్ ఫుడ్ ఈస్ ఆఫెన్ కుక్డ్ ఇన్ అన్హెల్దీ ఆయిల్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, డియర్ లిజనర్స్, ఎ సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చున్న దగ్గర నుంచి లేవకపోవడం, లైక్ సిట్టింగ్ లాంగ్ అవర్స్ అట్ వన్ ప్లేస్, ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్, వాచింగ్ ఫోన్స్ అండ్ టీవీస్ అండ్ మినిమల్ మూమెంట్ ఇన్ డైలీ రొటీన్స్. ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఒబేసిటీ. అసలు మనకి టైం దొరకట్లేదు.

లేదు అంటున్నారు చాలా మంది ఎక్సర్సైజ్ చేయడానికి అండ్ డిక్లైనింగ్ ఎంగేజ్మెంట్ ఇన్ స్పోర్ట్స్. దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు అన్ అన్హెల్దీ లైఫ్ స్టైల్. ఎస్, విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ ఎ సాంగ్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ

ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

వెల్కమ్ బ్యాక్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి 101.9 రెయిన్బో ఎఫ్ఎం. రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. ఐఎమ్ ఆర్జే జాగృతి. సో వాట్ షుడ్ వీ డూ టు పుట్ ఎ చెక్ ఆన్ అన్హెల్దీ లైఫ్ స్టైల్? గుడ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ బిగిన్ విత్ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ వెయిట్ అండ్ హైట్. మెయింటైనింగ్ బ్యాలెన్స్ రిక్వైర్స్ లిమిటింగ్ షుగర్, స్వీట్స్, ఆయిల్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ and reducing junk food, and most importantly eating mindfully, reading food labels carefully, and ensuring adequate sleep supports well-being, and also making time to stay fit, like doing daily physical activity or yoga for at least 60 minutes along with taking breaks from sedentary work keeps the body active. Now coming a beautiful song.

వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి 101.9. దిస్ ఈస్ ఆర్జే జాగృతి. టుడే లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ హ్యాపెనింగ్ రైట్ ఇన్సైడ్ అవర్ హోమ్స్, మెన్ న్యూట్రిషన్ అండ్ కేర్ గివింగ్. నౌ సమ్ పీపుల్ స్టిల్ ఆస్క్, ఇజంట్ ఇట్ కేర్ గివింగ్ అండ్ కుకింగ్ ప్యూర్లీ ఏ ఉమెన్స్ జాబ్? యు నో వాట్, దీస్ రోల్స్ ఆర్ నాట్ బయాలజికలీ ప్రీ డిటర్మైన్డ్, దే ఆర్ సోషలీ అసైన్డ్. హవెవర్, India today stands at a unique juncture where traditional masculinity is being challenged, not just by global trends, but by everyday fathers, uncles, and brothers stepping up at home. And WHO, UNICEF's Nurturing Care Framework says, every child needs 5 things. Good health, adequate nutrition, responsive caregiving, security and safety, early learning. And fathers can contribute to all of this. Dear listeners, kitchen is the first scientific laboratory where everyone should enter, and there should not be any barriers based on gender. So eat healthy, stay active, and take care of your loved ones. That's a wrap on today's nutrition talk. Keep listening to Akashvani 101.9 Rainbow FM.

0: జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి. ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్.

0: పేపర్లెస్ ఈకేవైసీ ఎల్ఐసీ ప్రతిక్షణం మీకు తోడుగా.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: दोस्तों, और अब वक्त है एक सुपर इंस्पायरिंग अपडेट की। मोइनाबाद के फायरफॉक्स स्पोर्ट्स एंड रिसोर्ट्स में पिछले 3 दिनों से चल रहा सेकेंड ऑल इंडिया पोस्टल पैरा बैडमिंटन एंड पैरा टेबल टेनिस टूर्नामेंट आज अपने फाइनल डे पर है, और अब से कुछ ही देर में होने जा रही है इसकी ग्रैंड क्लोजिंग सेरेमनी। देश भर से आए इन इनक्रेडिबल पैरा एथलीट्स की एनर्जी और डिटर्मिनेशन ने हैदराबाद का जोश एकदम हाई रखा है, और इसी एनर्जेटिक वाइब के लाइव कलर्स आप तक पहुंचाने के लिए हमारी आज कीर्ति सीधे ग्राउंड जीरो पर मौजूद है। वो वहां से ले रही है चैंपियंस के लाइव फीडबैक्स और उनके विनिंग्स मोमेंट्स। तो चलिए सीधा चलते हैं ग्राउंड पर। कीर्ति, ओवर टू यू।
1: హాయ్ ఎఫ్ఎం రెయిన్బో, నేను మీ ఆర్జే కీర్తి. ఆల్ ఓవర్ ఇండియా సెకండ్ టైం ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అలాగే పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ గత 3 రోజులుగా జరుగుతుంది, అండ్ ఇవాళ క్లోజింగ్ వచ్చేసాం. అండ్ ద లాస్ట్ డే ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ 3 హీరోస్ హియర్, అండ్ అందులో ఒకరు గోల్డ్, ఒకరు సిల్వర్, అండ్ మరొకరు బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నటువంటి హీరోస్ ఈరోజు మనతో ఉన్నారు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు దామ్ అండ్ వాట్ మేడ్ దమ్, అంటే ఈ టేబుల్ టెన్నిస్ అండ్ అలాగే బ్యాడ్మింటన్ ఆడాలి అనేటువంటి ఆ ఎంథూజియాజం ఈ హీరోస్లో ఎలా స్టార్ట్ అయిందో. అండ్ అందరూ 40+ ఉన్నవాళ్ళు, కానీ ప్రాక్టీసింగ్ మాత్రం చిన్నతనం నుండి చేసిన వాళ్ళే, అండ్ వాళ్ళ వెనకాల బోల్డ్ అన్ని స్టోరీస్ ఉన్నాయి. అసలు ఇలా బతకాలంటే చాలా గట్స్ కావాలి, ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళ వర్క్ని డిస్టర్బ్ చేయరు, అలా అని ప్రతిరోజు ప్రాక్టీస్ మానరు. నేషనల్ లెవెల్లో ఆడారంటే మనమే గుర్తు చేసుకోవచ్చు హౌ గ్రేట్ దే ఆర్ అని. సో I am having now Alpesa, I think I'm correct ga ne pronounce chesanu, and he is assistant director from Ahmedabad, Gujarat. So he belongs to postal department and ekku work ni pakkan pettaledu. After completing his work every day he used to be in practice, that too very hardcore practice, and he won bronze medal, and today we are going to talk to him. Hello sir,
2: how are you?
1: I'm fine sir, and how are you?
2: Yes.
0: ఏంటో చూడు, అదే కార్ట్ చేసి బ్రేక్ ఇచ్చి మనం మాట్లాడుచు నథింగ్.

0: सबको हार्दिक बधाई।
1: थैंक यू सर, आपको भी बधाई।
0: थैंक यू।
1: मैं भी आपसे मिलके आज थोड़ा बहुत कुछ हिंदी बात करने को मैं भी प्रयत्न करती हूँ।
0: ओके, जरूर। పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్ వేరియస్ కెపాసిటీస్ బిల్డింగ్. ఐ ఎమ్ దివ్యాంగ్ బై బర్త్ అండ్ వర్క్డ్ ఇన్ వేరియస్ ఫీల్డ్. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ ద ఆల్ ఇండియా రేడియోస్ అండ్ ఆర్జే కీర్తి. ఆర్జే కీర్తి,
2: ఇది చూడు,
1: వెరీ స్మార్ట్.
2: ఇది ఆపేసి కమర్షియల్ ఇచ్చేద్దాం.
0: ఐ ఎమ్ ఎట్ ప్రెసెంట్ 55 ఇయర్స్ ఏజ్.
2: మనకు క్వశ్చన్ ఉంది, ఎంత ఉంది చూడు క్వశ్చన్.
1: హౌ మెనీ ఇయర్స్ యు ప్రాక్టీస్ చల్ రహా
3: హై లైఫ్ 55.
2: ఓ ఫైన్. ఫ్రమ్
0: బిగినింగ్ టు
2: రెండు ఇచ్చేద్దాం.
0: ఇన్ ద ఎర్త్
2: ఇది అయిపోయిద్దాం.
0: ఐ హావ్ స్టార్టెడ్ వేరియస్ ఛాలెంజెస్ ఇన్ మై స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అండ్ సర్వీస్ లైఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వి ఆర్ ఫేసింగ్ ద వేరియస్ ఛాలెంజెస్, బట్ నెవర్ ద స్టాప్ మై ఎయిమ్. ఐ డూ బెస్ట్ మై వర్క్.
1: అండ్ యు ఆర్ ప్లేయింగ్ టెన్నిస్
0: ఎట్ ప్రెసెంట్ ఇన్ ద ఫస్ట్ పారా ఒలింపిక్ పోస్టల్ ఎరా హెల్డ్ ఎట్ దూర్గ్. I also participated and got the third bronze medal, and it present this time second para postal badminton tournament, table tennis tournament at Hyderabad. So I also got third prize in the same tournament.
1: First of all, congratulations for that, sir.
0: Thank you all.
1: And what made you to run towards the sports?
0: Sports is my basic work, is my duty. First I have performed my duties very well, then after I create hobbies in sports. So sometime in every tournaments I will try my best and participated and play the games.
1: Superb sir, aapko aur ek question hai. Dik aap physically challenged hai, and there are many people who are very active and they are capable physically too, but still un logon ko utna interest nahi rehta ki ye sports ke side jana hai aur sports select karna hai. Aur aap to all india level mein kya bolte participate karne ko yahan par aaye, aur bronze medal bhi aapko kya bolte hai you aap mil gaye, aap jeete ho. To so what is the reason behind that? Means what made you, means after coming into the job of this postal department, yeah, have you turned your thoughts towards that? Or
0: at the time of my school life, okay, I have participated in various city level, state level, national level, different sports. At that time there is no any para sports, but I heartily thank on behalf of our Divyang Jan to our honorable prime ministers Sri Narendra Bhai Modi ji. They have started the para olympics, para sports for the divyang persons. And you know that the each and every the normal sports persons not get the more medals in compared to our the para sports. As you know that each and every sports, national and international level, our para sports
2: got
0: more medals. And we all thank to the our honorable prime ministers. They also encourage to all our divyang jan. And I wish and I can request to all the divyang families and the students and their families to make participates in your particular games and to aim for national, international level.
1: How sweet of you. The 50 plus young man is giving such a lovely and wonderful message, and he even utilized the good opportunity which made him to participate today.
0: Yes, it is my physical and my mentor and my other colleagues. So I always motivated to normal people and other peoples, because the disabilities are not each and every persons have their own disabilities, some mentally disability, physical disability. We cannot by from my birth earth, by birth to at present, we cannot face that I am a disabled person.

0: and I also inspire to the male peoples that and this they make
1: the commercial
0: business why you cannot do. Yes.
2: So you are setting an example for such persons.
0: Yes.
2: Who are waiting for such motivation.
0: Yes.
2: And you motivated yourselves and you're motivating us too.
0: Yes.
2: Thank you. Thanks a lot, sir. And so nice of you. So this is what the bronze medal winner, sir's beautiful information about his situation and the work, what he is being doing and the success which he has bought along with his hands. It's not been given by somebody else. It was grabbed by his hard work. That's it.
0: Yes.
2: So we have one more hero like that, the same, and we'll talk to him after a small break. Stay tuned to FM Rainbow 101.9. Rainbow ke saath life rangin.
1: थैंक यू सो मच कीर्ति. हमारी श्रोताओं को ये सब लाइव इन्फॉर्मेशन दिलाने के लिए और दैट्स सो इंस्पायरिंग एंड मोटिवेटिंग राइट फ्रेंड्स. वेल अब एक छोटा सा संदेश की तरफ चलते हैं, उसके बाद लेट्स गेट बैक टू द ग्राउंड अगेन और उस जोशीले मोमेंट को महसूस करेंगे. एक छोटा सा संदेश.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM Rainbow 101.9.

0: पास क्या है उसी में से आप रास्ता निकालो और उसी से आप आगे बढ़ो।
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్

0: देश के लिए, देश के कोई भी इवेंट हो, कोई भी काम हो, उसके अंदर सपोर्ट करना चाहिए। हम आए हैं, इस दुनिया से जाना है, जाने से पहले कुछ मैसेज दे के जाना है। हम जिंदा रहना चाहते हैं, है तो भी, नहीं है तो भी, हर दिलों के अंदर राज करेंगे और एक मिसाल कायम करेंगे कि हम भी कुछ कर सकते हैं। सिर्फ सोच बदलो, तुम्हारा जज्बा होना चाहिए।
1: कितना अच्छा बोला सर आप। तो भगवान जो दिया जो दिया,
0: हैप्पी चैलेंज।
1: तो इससे अपन क्या कर सकते हैं और क्या करके दिखा सकते हैं, वो आपने कर रहे अभी।
0: बस हमने किया तो जो पब्लिक सुनने वाली जो है, मैं उनको विनती करता हूँ कि आप भी करो। आप जो लेवल पे है, सिर्फ सोच बड़ी रखो, आपकी एनर्जी हमेशा रखो। और मैं हमेशा बोलता हूँ, जितनी तकलीफ पड़ेगी इतना तुम आगे बढ़ोगे। अगर आपको तकलीफ जीवन में नहीं आएंगे तो आप कुछ कर भी नहीं पाओगे, और ना आपका कोई लक्ष्य होगा, ना कोई आपका ड्रीम बनेगा। ड्रीम तभी बोलता है कि जब कोई तकलीफ देता है।
1: व्हाट अ ब्यूटीफुल वर्ड। देख, तकलीफ से ही अपन आगे बढ़ सकते हैं और कुछ भी अचीव कर सकते, कुछ जीत सकते। हारने में क्या है, कुछ भी ना करके घर में बैठे तो हार जा सकते अपन।
0: बस बस, हम होंगे कामयाब, हम होंगे कामयाब। मन में है विश्वास, हम होंगे कामयाब।
1: क्या बात है, वंडरफुल वंडरफुल, एंड कंग्रेचुलेशंस वंस अगेन सर।
0: थैंक यू। बस सभी दर्शकों को मेरे धन्यवाद। आप मुझे सुन रहे हैं, आपके जीवन के अंदर आप अगर हमारे बोलने से आपके जीवन में अगर बदलाव आता है इस माध्यम के जरिए, तो मैं मानता हूँ हमारी जिंदगी का जो अचीवमेंट है, और आप हमसे सीख लेके अगर कुछ करेंगे तो हमें खुशी होगी। थैंक यू वेरी मच।
1: थैंक्स अ लॉट सर। सो दिस इज व्हाट మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో నష్టాలు కష్టాలు అని అనుకోవడం కాదు. సో బీయింగ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ టు వాట్ క్యాన్ వీ డూ, వాట్ క్యాన్ వీ అచీవ్, యూ డూ యూ వాంట్ టు సీ, కమ్ హియర్ అండ్ బీ ద విట్నెస్. యూ విట్నెస్ హియర్ లైక్ వాట్స్ గోయింగ్ హియర్ అండ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ హియర్. అలాగ ఉంది వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే వాళ్ళ సక్సెస్ కానీ. మనం ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు సక్సెస్ మన వెంటే ఉంటుంది. ద ఫస్ట్ థింగ్ ఇస్ పాజిటివ్ యాటిట్యూడ్. Very good afternoon. FM Rainbow. It's a great privilege. Second All India Postal Para Badminton and Para Table Tennis Tournament ee roju jaragadam and danini nenu direct ga witness cheyadam. Since 3 days celebrations avuto unnai, idi nijanga celebration e. Enta hard working, enta dedication unnatuvanti players ni nenu ikkada chusanu anante, and andaru physically challenged persons. First day, second day, and this is the third day, and ivala closing day kuda. సో మార్నింగ్ నుంచి కూడా ఈ బ్యాడ్మింటన్ ప్లేయింగ్కి సంబంధించి, అలాగే టేబుల్ టెన్నిస్కి సంబంధించినవి, వీల్ చైర్ పైన కూర్చొని ఆడి మరి మెడల్స్ గెలుచుకున్నటువంటి హీరోస్ అందరూ ఇక్కడ ఉన్నారు. దాదాపు నాతో కొద్దిమంది మాట్లాడారు, అండ్ ఒక చిన్న బ్రేక్ అంటారు కదా, అలాగే ఒక చిన్న బ్రేక్ అలా వెళ్ళారు. అండ్ అగైన్ ద గోయింగ్ టు గ్యాదర్ లంచ్ తర్వాత వాళ్ళ మెడల్స్ని అందుకోబోతున్నారనమాట. సో నేను అది విట్నెస్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందని లైఫ్లో మనం అలా కూర్చొని సడన్గా డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, అరే నేను ఊరికే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, నాకు ఊరికే నేను ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి దాని నుంచి నేను పాజిటివ్గా యాటిట్యూడ్లోకి రాలేకపోతున్నాను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇటువంటి పర్సన్స్తో ఒక 10 minutes స్పెండ్ చేస్తే చాలు అని అనిపిస్తుంది. ఐ టాక్ టు దెమ్ వెన్ ఐ స్పోక్ టు దెమ్, ఎందుకంటే లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, వాళ్ళ వర్క్ని అలాగే స్పోర్ట్స్ని. అంతేకాదు మిగతా వాళ్ళకి కూడా వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్గా, అంటే మేము ఫిజికలీ ఛాలెంజ్డ్, మా లైఫ్ ఇక్కడే ఆగిపోవడం కాదు, దేవుడు మాకేదో అంగవైకల్యం పెట్టాడని మేము ఇక్కడ ఆగిపోవడం కాదు. వాట్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, కానీ వాట్ హ్యాస్ టు హ్యాపెన్, ఏది చెయ్యాలో ఏది జరగాలో, అందులో మాత్రం 1% కూడా మేము ఎక్కడ ఆగిపోకుండా మా సక్సెస్ రేషియోని చూపించాలి అనేటువంటి ఎంతూజియాజం ఉన్నటువంటి ప్లేయర్సే వీళ్ళందరూ కూడా. సో మనం కూడా తలుచుకుంటే ఇటువంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ని ఎన్నో రాయగలం, అది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది, అండ్ ఎఫ్ఎం లిజినెస్తో ఇదంతా పంచుకోవడం, షేర్ చేయడం కూడా నచ్చింది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ప్రోగ్రామ్, ఈ క్లోజింగ్ సెరమనీకి సంబంధించినటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. మరి కాసేపట్లో, కాస్త టైం కూడా పట్టొచ్చు మనకు, బట్ నో ఇష్యూస్, విల్ వెయిట్ అండ్ ఐ విల్ వెయిట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. Stay tuned.
2: क्या बात है, इन चैंपियंस के वर्ड्स में जो स्पिरिट है ना, वो बस एक ही बात याद दिलाती है, कोशिश करने वालों के लिए कोई बाउंड्रीज नहीं.

0: వీల్చైర్ బ్యాడ్మింటన్ ఆడినటువంటి ప్లేయర్ సిహెచ్విఎస్ఆర్ ఆంజనేయులు గారు మనతో ఉన్నారు. ఆయన సెంట్రల్ స్టాంప్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్, పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. మరి ఆయనతో మాట్లాడి తను ఏ రకంగా మోటివేట్ అయ్యారు స్పోర్ట్స్లోకి రావడానికి, వాట్ మోటివేటెడ్ హిమ్, అంతేకాదు మరి తను మనకిచ్చేటువంటి వండర్ఫుల్ మెసేజ్ ఏంటి, అండ్ ఈ గేమ్స్ సిన్స్ 3 డేస్ నుండి అవుతున్నాయి, ఇప్పుడు క్లోజింగ్కి వచ్చేసింది, ఈ విశేషాలన్నీ కూడా ఆయన ద్వారానే మనం తెలుసుకుందాం. నమస్తే ఆంజనేయులు సార్.
1: ఓకే మేడం, నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో 1990 పనిచేస్తున్నానండి. ఇక్కడ సెంట్రల్ స్టాంప్ డిపోలో సూపర్వైజర్గా 2025 దగ్గర నుంచి పనిచేస్తున్నాను. అంతకుముందు ఖైరతాబాద్ హెచ్ఓ సిటీ డివిజనల్ ఆఫీస్లో పనిచేశాను. ఈ ముఖ్యంగా ఏంటంటే, ఇంతకుముందు డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు పారా గేమ్స్ అనేది నిర్వహించట్లేదు. లాస్ట్ ఇయరే మా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఢిల్లీ వాళ్ళు కమ్యూనికేషన్ మినిస్ట్రీ కింద ఫస్ట్ టైము పారా గేమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. దీంట్లో ఈ ఫిజికల్లీ ఛాలెంజ్ల్లో వాళ్ళ గేమ్స్ బ్యాడ్మింటను, టేబుల్ టెన్నిస్, ఇండోర్ గేమ్స్ వరకు, క్యారమ్స్, చెస్ వరకు ఈ 4 గేమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ పారా గేమ్స్ ఛత్తీస్గఢ్ సర్కిల్ దుర్గ్లో జరిగినాయి 2025-26. ఇప్పుడు ఇది సెకండ్ పారా గేమ్స్ మన తెలంగాణ సర్కిల్ 2 గేమ్స్ ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు నిర్వహించారు. గత 3 రోజుల నుంచి కూడా దాంట్లో టేబుల్ టెన్నిస్ సింగిల్, వీల్చైర్ బ్యాడ్మింటన్ సింగిల్, మామూలుగా బ్యాడ్మింటన్ సింగిల్ హ్యాండ్ డిజాబిలిటీ వాళ్ళవి, స్టాండింగ్ బ్యాట్స్ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ జరిగినాయి. ఇవాళతో అయిపోయినాయి. అందులో నేను వీల్ చైర్ బ్యాడ్మింటన్కి ఏంటంటే మనకు అంగవైకల్యం అనేది దేనికి అడ్డు కాదు. దీంట్లో మనం అన్నింటిలో కూడా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళి మిగతా వికలాంగులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ యొక్క వర్త్ ప్రకారం స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేసి ఇతర వాళ్ళందరినీ కూడా మామూలు వాళ్ళకన్నా కూడా మనం కూడా దేంట్లో కూడా సరికావద్దు అనే ఇది లేకుండా మనం కూడా ఆడతాము, స్పోర్ట్స్లో కూడా మంచి మోటివేట్గా ఉండగలుగుతామనే ఉద్దేశంతో మేము దీంట్లో పార్టిసిపేషన్ చేశాము. కాబట్టి ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు. వీళ్ళు ఈ విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించడానికి, ఈ సంవత్సరం తెలంగాణ సర్కిల్ మన రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతున్నందుకు చాలా సంతోషము. ఇందులో దగ్గర దగ్గరగా 30 మంది దాకా పార్టిసిపేట్ చేశాము. ఈ 4 రకాలు సింగిల్ బ్యాడ్మింటన్, వీల్ చైర్ బ్యాడ్మింటన్ ప్లస్ టేబుల్ టెన్నిస్ జరిగినాయి. ఇందులో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు, ప్రైజులు పొందిన వాళ్ళందరూ.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో. బ్యాక్ టు ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బో కేరు.
2: హలో, ఈ దీనికి మన ఆల్ ఇండియా రేడియో నుంచి వచ్చిన రెయిన్బో మేడం గారికి కృతజ్ఞతలండి. తీసుకున్నందుకు చాలా మోటివేట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటివి అందరికి కూడా తెలియపరిచి డిపార్ట్మెంట్స్లో కూడా ముందు ముందు ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేసి వీళ్ళ యొక్క డిజాబిలిటీని నేను ఉన్నది దీనికోసం కాదు, దేంట్లోనే నేను విల్ పవర్తో సాధించగలుగుతాననేవి కొంతమందిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళి విల్ పవర్ను పెంచుకోవాలని చెప్పి నేను అందరి ముందు తెలియజేస్తున్నాను. దీనికి థ్యాంక్స్ అండి. మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, సిబ్బంది అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
3: థ్యాంక్ యూ సార్. అయితే మీరు గత సంవత్సరం నుండి ఇది మొదలు పెట్టారని అంటున్నారు కదా, అయితే మరి దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ అదంతా ఎలా ఉండేది? మరి
2: మాకు ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ అప్పుడప్పుడు ఈ సంవత్సరం నుంచే పారా గేమ్స్ ఇండియా పోస్ట్ త్రూ అవుట్ ఇండియా వైడ్గా అన్ని సర్కిల్స్ నుంచి ప్రారంభోత్సవం చేసి ఫస్ట్ ఇచ్చారు. కాబట్టి మిగతా స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ పర్సన్స్ కొంతమంది డైరెక్ట్గా రిక్రూట్ అవుతారు. ఆ రిక్రూట్ అయిన వాళ్ళకి రోజు 2 అవర్స్ పర్మిషన్ ఇస్తారు ఆడుకుంటానికి. అలాగే మాకు కూడా ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము. లాస్ట్ ఇయరే ఫస్ట్ బిలాయిలో దుర్గని ఛత్తీస్గఢ్ సర్కిల్లో జరిగింది. ఆ దానికి ముందు ఎవరికి వాళ్ళ మామూలుగా ఇండోర్ గేమ్స్ ఉన్న చోట ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ సంవత్సరం కూడా మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు దయ్యుంచి మా దానికి ఒక 10 డేస్ 5 డేస్ బిఫోర్ లీవ్ శాంక్షన్ చేశారు ఆన్ డ్యూటీగా ప్రాక్టీస్ చేసుకుంటానికి. చాలా ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఎక్కడ జరిగినా కూడా మాకు ఇలాంటి సహాయ సహకారాలు డిపార్ట్మెంట్ నుంచి, మీడియా నుంచి, ఆల్ ఇండియా రేడియో వాళ్ళ దగ్గర సహాయ సహకారాలు అందిస్తారని, అందరిని కూడా మోటివేట్ చేసి ముందుకెళ్తారని ఇది చేస్తున్నాము. ప్రాక్టీస్ చేసుకుంటాను కూడా మా డిపార్ట్మెంట్ సహకరించింది. 5 రోజుల పాటు బిఫోరు మాకు 24వ తారీఖు దగ్గర నుంచి 31వ తారీఖు వరకు వారం రోజులు ప్రాక్టీస్ చేసుకుంటానికి జిహెచ్ఎంసీ గ్రౌండ్ లాలాపేటలో ఇండోర్ స్టేడియంలో మేము ప్రాక్టీస్ చేసుకున్నాము. దీన్ని బట్టి మాలో యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని వికలాంగులందరం ఒక చోట చేరి మనం ఎందులో కూడా తగ్గకుండా పార్టిసిపేట్ చేసి మామూలు వాళ్ళలాగా మనుషుల్లాగా మనం కూడా సకలాంగుల్లాగా ముందుకెళ్లాలని నేను చెప్పగలుగుతున్నాను.
3: థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు, అలాగే మాలో కూడా మంచి స్ఫూర్తిని నింపారు. నైస్ మీటింగ్ యూ సార్.
2: థ్యాంక్ యూ మేడం.

గాంధీ శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

0: శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్ట్ 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ఎస్ మై డియర్ లిజనర్స్, ఈరోజుతో ఈ పోస్టల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫినాలే జరుగుతుంది, ఈరోజుతో ముగియబోతోంది. ఈనాటి హెలో రెయిన్బో సమయంలో ఈ సమయాన్ని, మన సమయాన్ని పాల్గొన్న క్రీడాకారులు అందరికీ అంకితం ఇచ్చి వారి అద్భుత ప్రతిభా పాటవాలకు జోహార్లు సమర్పించుకున్నందుకు ఒకంత గర్వంగా అనిపిస్తుంది కదా కదా. సో వక్త బహుత్ కమ్ బచా హై ఆప్కే ఔర్ హమారి ఆవాజోన్ కో, ఆవాజోన్ కి జుగల్బందీ కా కోయి బాత్ నహీ, జో కుచ్ భీ టైమ్ బచా హై ఉసీ మే ఆప్ సబ్సే బాత్ కర్నే కే లియే హమ్ పూరీ కోషిష్ కరేంగే. తో హమారా

फोन इन लाइन्स अभी ओपन है, तो अभी आप सब हमसे जुड़ सकते हैं। हमारा फ़ोन नंबर्स है 0402323 00 30 0 0402323 4821, 0402970 4715। तो మేము అందరము ఇక్కడ మీ కాల్ గురించి ఎదురు చూస్తూ ఉంటాము. సో జస్ట్ ట్రై అండ్ టాక్ టు అస్. ఈలోపు ఒక మంచి పాట విందాము.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. అవి హలో రెయిన్బో కా వక్త్ చల్ రహా హై. హా, కొంతమంది అయితే కాల్స్ చేస్తున్నారు. వన్స్ ఆల్రెడీ ఒకరు కాల్ చేశారు. హలో హలో హలో హలో రెయిన్బో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో హలో, లగ్తా హై కాల్ కట్ హో గయా హై. టీక్ హై, తబ్ తక్ ఔర్ ఎక్ సాంగ్ సునేంగే. స్టే ట్యూన్డ్.

0: Hello, Rainbow. హలో హలో రెయిన్బో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో రెయిన్బో. కుచ టెక్నికల్ ఇష్యూస్ చల్ రహా హై ముజే లగ్తా హై. కాల్ తో అప్నే ఆప్ కట్ హో రహా హై. ओके ठीक है, चलिए. तो फिर वैसे वक्त तो ख़त्म हो गया है और वक्त आ गया है अलविदा कहने का. और हमारे नेक्स्ट आरजे भी स्टूडियो पे मौजूद हैं और వారు చెప్పండి జస్ట్ హైదరాబాద్ అంటూ రకరకాల వంటలు తీసుకొని వచ్చేసారు మీకు వడ్డించడానికి. నాకైతే ఆ వంటల గురించి ఆలోచిస్తేనే ఆకలేసేస్తుంది. నేనైతే ఖచ్చితంగా వెళ్ళి తినేస్తున్నాను, మీరు మాత్రం చక్కగా వంటల గురించి వినేసేయండి. రేపు హాయిగా వండించుకొని తినేసేయండి. సో నేనైతే వెళ్తున్నాను భోజనం చేసేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. ఆర్ మరొక మంచి రోజు అందరినీ, మీ అందరినీ మరలా కలుస్తాము. నేను అండ్ నాతో పాటు జాగృతి కూడాను. హాయ్ జాగృతి, ఒకసారి నువ్వు కూడా మన శ్రోతలందరికీ కూడా హలో అండ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. జాగృతి, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా మన శ్రోతలకి?
1: Yeah, today is very inspirational about this Paralympics tournament.
0: Exactly, very true, very true.
1: Yeah, I was very inspired.
0: And how was your experience in studio?
1: It's very good. It's memorable actually.
0: Yeah, thank you so much for your support actually.
1: Same to you, Rana.
0: Thank you. तो दोस्तों चलते हैं और फिर मुलाकात होगी किसी एक अच्छे दिन ऐसे ही इत्तेफाक से, है ना?
1: या
0: बाय बाय, टेक केयर.

గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, సూపర్. 2 గంటలు అవుతుందంటే ఇంకా కడుపులో అలా అలా అలా పరిగెడుతుంటాయి కదా. సో అందరికీ 1 o'clock పరిగెడుతుంటాయి, కొందరికైతే 12 కే, ఇంకొందరికైతే 2 o'clock కదా. ఏదైతేనే మన ఎఫ్ఎం రెయిన్బోలో మాత్రం జస్ట్ని హైదరాబాద్ అంటూ మధ్యాహ్నం టైంలో ఒక సూపర్ రెసిపీతో, ఒక సూపర్ వంటకంతో, ఒక సూపర్ హైదరాబాదీ స్పెషల్ ఫుడ్ ఐటెంతో ముందుకొస్తుంటాం కదా. సో మరి ఈరోజు ఏంటి ఆ స్పెషల్ ఫుడ్ ఐటెం అంటున్నారా, చెప్పాలంటేనే నోరు ఊరుతుంది, ఇమీడియట్గా వెళ్ళి తినాలనిపిస్తుంది. బట్ నీతో మీ అందరితో నేను ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కంటిన్యూ చేయాలి కాబట్టి, సో ఆ టైటిల్ ఏంటైతే చెప్పేస్తున్నా, దమ్కా మొర్గ్ కదా. సో సూపర్ బండి, అసలు అది పేరు వింటేనే లోట్లేయాలనిపిస్తుంది. సో ఏదైతేనే దమ్కా మొర్గ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకోసం తీసుకొచ్చిన. అసలు దమ్కా మొర్గ్ ఏంటి, ఎట్లా తయారు చేస్తారు, అది మన హైదరాబాద్కి దానికి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు దాంట్లో ఉన్నటువంటి హెల్దీ ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి అన్ని కూడా మొత్తం తీసుకొచ్చిన, అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. అందుకంటే ముందుగా ఒక సూపర్ హిట్ ట్రాక్తో ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేదాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో మీరున్నారు, జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు.

వెల్ సూపర్ హిట్ ట్రాక్ అయితే విన్నారు కదా, ఆరెంజ్ మూవీలోంచి అయితే మంచి మస్తు పాట విన్నారు, రైట్? మరి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఆర్జే వెంకీతో మస్తు మజేదార్ ఫుడ్ కబుర్లు అయితే మీరు వింటున్నారు కదా. సో మరి బిర్యానీ పేరు వినగానే హైదరాబాద్ గుర్తొస్తుంటది మనకి, కానీ బిర్యానీకి సైడ్ లో వచ్చి షో మొత్తం దోచేసేటువంటి డిష్ ఒకటి ఉంది, అదే మన దమ్కా మొర్గ్, రైట్? సో దమ్ అంటే ఏంటి, నెమ్మదిగా ఆవిరితో ఉడికించడం అనమాట. మురుగ అంటే చికెన్ అంతే కదా, ఇక దమ్క మురుగ అంటే ఏంది, కోడి కూర దమ్ముతో ఉంటుంది అనుకుంటారా? కాదట్లా. ఏంటంటే ఈ రెండు మాటల వెనకాల ఉన్నటువంటి రుచి మాత్రం అబా నవాబుల స్థాయిలో ఉంటుంది అనమాట. పెరుగు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్తో మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని తక్కువ మంటపైన గంటల తరబడి ఉడికిస్తారనమాట. అందుకే ప్రతి ముక్కలో కూడా ఆ ఫ్లేవర్ అలా నిండిపోతూ ఉంటుంది కదా. సో దమ్కా మురుగ్ని చూస్తే కర్రీలాగే ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం రాయల్ ఫీల్ గా ఉంటుంది అనమాట. పెళ్లిళ్ళు, దావతులు, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అస్సలు స్పెషల్ గెస్ట్ లా మెరిసిపోతూ ఉంటుంది అది. అందుకే దోస్తో హైదరాబాద్ ఫుడ్ మ్యాప్ లో బిర్యానీ రాజ్ అయితే దమ్కా మురుగ్ అసలైనటువంటి నవాబ్ అని చెప్పొచ్చు కదా. సో మరి అలాంటి దమ్కా మురుగ్ ఎందుకైనా టేస్ట్ చేయాలనిపిస్తుంది ఎవరికైనా కదా. సో వీలైతే మీరు ఒకసారి టేస్ట్ చేయండి, వీలు చేసుకుని టేస్ట్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ నేను చెప్తూ ఉంటాను దమ్కా మురుగ్ గురించి. ఇప్పుడైతే సూపర్ ట్రాక్ విందాం గబ్బర్ సింగ్ మూవీలోంచి.

సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా, ఖుషి మూవీలోంచి ఆ సూపర్ హిట్ పాట అయితే విన్నాం. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్నీ హైదరాబాద్ వింటున్నారు, ధమ్కా ముర్గ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ధమ్కా ముర్గ్ వెనుకున్నటువంటి స్టోరీ ఏంటో తెలుసా? ఈ డిష్ కేవలం వంటకం కాదండి, హైదరాబాద్ చరిత్రలోనే ఓ భాగం అని చెప్పాలి. నిజాముల కాలంలో రాజభవనాల్లో వంటలు చాలా స్పెషల్గా తయారయ్యాయి. పర్షియన్ మొఘల్ వంటకాల ప్రభావంతో వచ్చినటువంటి ఈ ధమ్ పద్ధతి హైదరాబాద్ వంటింట్లో స్థిరపడిపోయిందని చెప్పాలి. పాత్రను గట్టిగా మూసి ఆవిరిని బయటకు పోనివ్వకుండా నెమ్మదిగా వండేటువంటి ఈ విధానం స్పెషల్గా మారిందన్నమాట. ఈ పద్ధతిలోనే ధమ్కా ముర్గ్ పుట్టింది. సో మరి పాత బస్తీ నుంచి ఆధునిక రెస్టారెంట్ల వరకు ఇదే ఘుమఘుమలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజులు నవాబులు అతిథులకు వడ్డించేటువంటి స్పెషల్ వంటకాల్లో ఇది ఒకటి. కాలం మారినా రుచి మాత్రం అస్సలు మారలేదు. దోస్తం, ఒక ప్లేట్ ధమ్కా ముర్గ్ తింటే కేవలం ఫుడ్ కాదండి, హైదరాబాద్ వారసత్వాన్ని కూడా రుచి చూసినట్టే అవుతుంది. అది ధమ్కా ముర్గ్ ఉన్నటువంటి స్పెషాలిటీ. వింటూనే ఉండండి, మరి ధమ్కా ముర్గ్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేటువంటి విషయాలు నేను మీకు చెప్తాను. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడైతే మనం అండ్ అనితా పాడినటువంటి గుండెల్లో గోదారి మూవీలోంచి ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి అంటూ ఈ సూపర్ సాంగ్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29 నుండి September 7 వరకు. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharata Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Desavyaptanga Tayaraina Hastakala Vastulu, Chenata Vastrakala Pradarsana Inka Ammakalu. Randi, 150 Paiga Stalls Lo Erpatu Chesina Adbhutamaina Hastakalala Chenata Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

సూపర్ బ్రెయిన్ బో ఎవర్ గ్రీన్ సాంగ్ విన్నారు, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అజయ్ వెంకితో జస్ని హైదరాబాద్ వింటున్నారు. ధమ్కా మురుగ్ గురించి మాట్లాడుతున్నాం. ధమ్కా మురుగ్ ఎలా తయారవుతుందో తెలుసా? మరి మొదట చికెన్కి పెరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ఉల్లిపాయలు, కాజు, బాదం లాంటి పదార్థాలు కలిపి బాగా మ్యారినేట్ చేస్తారు. తర్వాత మందమైనటువంటి పాత్రలో వేసి మూతను పిడితో సీల్ చేస్తారు. ఇప్పుడు అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. చాలా తక్కువ మంటపైన, చిన్నటి మంటపైన సిమ్లో నెమ్మదిగా ఉడికిస్తారనమాట. ఆవిరి బయటకు వెళ్లకుండా లోపలే తిరుగుతూ ప్రతి మసాలా రుచిని చికెన్లోకి తీసుకెళ్తుందనమాట. అందుకే దీనిని ధమ్కా మర్గ్ అని చెప్పేసి అంటుంటారు. మూత తీసేటువంటి సమయానికి వచ్చేటువంటి సువాసనకి పక్కనే ఉన్న వాళ్ళు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేయాల్సిందే. అదే హైదరాబాద్ ధమ్కా మురుగ్ యొక్క స్పెషాలిటీ. అంత అద్భుతంగా ఉంటుంది ఈ టేస్ట్, రైట్?

0: సో వింటూనే ఉండండి. ఇంకా దమ్కామర్గ్ గురించి మాట్లాడదాం. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: సూర్యోదయం అయ్యా.

పాయింట్ నైన్ రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో ఉన్నారు. జస్ని హైదరాబాద్లో ధమ్కా మురుగ్ గురించి మాట్లాడుతున్నాను. మరి ధమ్కా మురుగ్ అంటే హైదరాబాద్ దావతులకు ఒక ప్రత్యేక గుర్తింపు అండి. నిజాంల వంటకాల సంప్రదాయంలో పుట్టినటువంటి ఈ డిష్ ఈరోజైతే వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అయితే సంపాదించుకుంది. హైదరాబాద్లో రెడ్ ధమ్కా మురుగ్ అని, నిజామీ ధమ్కా మురుగ్ అని, లగన్ కా మురుగ్ అని, వైట్ గ్రేవీ ధమ్కా మురుగ్ అని ఇలాంటి వెరైటీలు అయితే కనిపిస్తుంటాయి. పెళ్లిళ్లలో వడ్డించేటువంటి ధమ్కా రెడ్ చికెన్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు హైదరాబాద్కే పరిమితం కాలేదండి ఇది, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, దుబాయ్ లాంటి నగరాల్లో కూడా ఈ డిష్కు మంచి ఆదరణ ఉందన్నమాట. కానీ అసలు దక్కని స్టైల్ రుచి మాత్రం హైదరాబాద్లోనే దొరుకుతుందని ఫుడ్ లవర్స్ చెప్తూ ఉంటారు. సో అందుకే ధమ్కా మురుగ్ ఒక వంటకం మాత్రమే కాదు, హైదరాబాద్ కల్చర్కు అంబాసిడర్ అని కూడా చెప్పొచ్చు, రైట్? సో మరి వింటూనే ఉండండి ధమ్కా మురుగ్ యొక్క ఆరోగ్యకాలేంటి, హెల్దీ ఏ రకంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అనే విషయం కూడా చెప్దాం. సో అందులో ఏమేమి ఉంటాయనేటువంటి అంశం గురించి మాట్లాడదాం. వింటూనే ఉండదు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టే ట్యూన్డ్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రైట్, మరి ఇప్పుడు మనం విందాం అప్డేట్స్, లైవ్ అప్డేట్స్. మోయినాబాద్లో ఉన్నటువంటి ఫైర్ ఫాక్స్ అండ్ రిసార్ట్స్ మైదానంలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి 2nd ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్స్ ముగింపు వేడుకలకు సంబంధించి అక్కడి నుంచి లైవ్ అప్డేట్స్ మనకు అందిస్తున్నారు ఆర్జే కీర్తి. చూద్దాం ఇప్పుడు మరి.
1: FM Rainbow, this is Kirti again, DSVR Murthy sir, Postal Department Chief PMG. Am I right sir? So sir, mantho unnaru and ivalti closing ceremony gurinchi alage 3 rojul nunchi continuous ga jarugutunnatundi physical challenged people success gurinchi and vaala hard work gurinchi dedication gurinchi alage inta pedda emantaru ee program designing gurinchi anni detailed ga sir nadigi telusukundam. Hello sir, nice meeting you.
2: Thank you. So on behalf of Government of India, Department of Post, ప్రతి సంవత్సరం మేము రకరకాల స్పోర్ట్స్ కండక్ట్ చేస్తామండి ఫర్ స్టాఫ్ వెల్ఫేర్. అందులో భాగంగా 2nd ఇయర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఆల్ ఇండియా పారా అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్స్ కోసం పారా టేబుల్ టెన్నిస్, పారా బ్యాడ్మింటన్ కాంపిటీషన్ స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ ఛత్తీస్గఢ్లో జరిగింది ఫస్ట్ ఈవెంటు. 2nd అవకాశం మన తెలంగాణ పోస్టల్ సర్కిల్కి వచ్చింది. ఇందులో భాగంగా దాదాపు 11 స్టేట్స్ నుంచి, మేము సర్కిల్స్ అంటాము, 11 స్టేట్స్ నుంచి సుమారు 60 మంది పార్టిసిపెంట్స్ ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. 4 రకాలుగా అంటే స్టాండింగ్ టేబుల్ టెన్నిస్, వీల్ చైర్ టేబుల్ టెన్నిస్ మెన్ ఉమెన్, అలానే స్టాండింగ్ బ్యాడ్మింటన్, వీల్ చైర్ బ్యాడ్మింటన్, పారా బ్యాడ్మింటన్, ఇలా 4 కేటగిరీస్లో రకరకాల ఈవెంట్స్ జరిగాయండి 3 రోజులు. 1st to 3rd సెప్టెంబర్ ఫైర్ ఫాక్స్ స్పోర్ట్స్ స్టేడియం మొయినాబాద్లో. ఈ ఇలాంటి ఈవెంట్లు డిపార్ట్మెంట్ ఎప్పుడూ కూడా స్టాఫ్ వెల్ఫేర్ కోసం అలా రిక్రూట్మెంట్ రకరకాల కేటగిరీస్లో చేసినట్లుగా ఇలా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్స్ని రిక్రూట్ చేసుకుంటాము. ఆ తర్వాత వాళ్ళల్లో ఆ స్పిరిట్ కంటిన్యూ చేయడానికి, వాళ్ళను చూసి మిగతా వాళ్ళల్లో కూడా మోటివేషన్ ఉండడానికి, ఇదంతా చూసి సొసైటీ కూడా మోటివేట్ కావడానికి అన్నట్లుగా ఈ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటాము. చాలా ఉత్సాహంగా జరిగాయి 3 రోజుల ఈవెంట్స్ కూడాను. దాదాపు అన్ని కేటగిరీల్లో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మామూలుగా అన్ని అవయవాలు సరిగా ఉండి ఎంతో నిరాశ నిస్పృహలతో ఉండేవాళ్ళని ఎంతోమందిని చూస్తుంటాం. అలాంటిది డిఫరెంట్లీ ఏబుల్డ్ అయి ఉండి కూడా బ్రతకడమే కష్టమైతే, ఆల్రెడీ వీళ్ళంతా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అలాంటి డిజబిలిటీస్తో, స్టిల్ అలానే కాకుండా వాళ్ళు స్పోర్ట్స్లో పాల్గొని ఎంతెంత దూరం, ఎక్కడ పంజాబ్ నుంచి కూడా, గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక, తమిళనాడు, రకరకాల స్టేట్స్ నుంచి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి విజేతలై, ఇలాంటి విషయాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ విజేతలై ఒక్క మాట చెప్పాలంటే, ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని 3 రోజులు చాలా చక్కగా కండక్ట్ చేయడం జరిగింది. మొదటి రోజు ఇనాగరేషన్కి శ్రీ ఆనరబుల్ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు విచ్చేశారు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ శ్రీ కాలే యాదయ్య గారు ఎమ్మెల్యే. ఈరోజు అలానే మేము వేరియస్ స్పోర్ట్స్ పర్సన్ని ఇన్వైట్ చేస్తాము. ఈరోజు కూడా ముగింపు కార్యక్రమం ఉత్సాహంగా, అదే ఒక నేషనల్ అర్జున అవార్డు విన్నర్ ఛాంపియన్ ద్వారా ఈ అవార్డ్స్ మెడల్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
1: సో నైస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్.
2: థ్యాంక్స్.
1: అయితే ఈ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఇలాగా కండక్ట్ చేసేటువంటి ఆ ఐడియా కానీ లేకపోతే ప్లాన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే, ఇంత హుషారుగా ఈ 3 రోజులు కూడా సక్సెస్ఫుల్గా జరిగింది అని అంటున్నారు కదా?
2: ఉన్నాయమ్మా, ఇది పార్ట్ ఆఫ్ ద క్యాలెండర్. అంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు మా స్టేట్కి పారా టేబుల్ టెన్నిస్, పారా బ్యాడ్మింటన్ ఇచ్చినట్లుగా వేరే స్టేట్కి వేరే స్పోర్ట్ ఇస్తారు. ఒకే స్టేట్ అన్ని కండక్ట్ చేయలేదు కాబట్టి మిగతా
1: పర్టికులర్ ప్లానింగ్ అవి కూడా ఉంటుంది.
2: ప్లానింగ్ అని యాన్యువల్ క్యాలెండర్ ఉంటుంది, అలా అందులో భాగంగా ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి మనకి ఈ పారా బ్యాడ్మింటన్, పారా టేబుల్ టెన్నిస్ ఇచ్చారు. థ్యాంక్స్.
1: థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ లాట్ సార్.
2: థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఇంతవరకు మొయినాబాద్లో ఉన్నటువంటి ఫైర్ ఫాక్స్ అండ్ రిసార్ట్స్ మైదానంలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి 2nd ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్స్ ముగింపు సెరమనీకి సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ ఆర్జే కీర్తి మనకు అందించారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ప్రధాన

0: ఇండస్ట్రీ సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: FM Rainbow 101.9.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో చేసిన హైదరాబాద్ వింటున్నారు. దమ్ఖమ్ మూర్ గురించి మాట్లాడుతున్నాం కదా, రైట్. మరి రుచి కోసం తింటాం కానీ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడితే మరింత సంతోషమే కదా ఇది. సో దమ్ఖమ్ మూర్ లో ప్రధానంగా చికెన్ ఉంటుందండి. చికెన్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీర కండరాల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ బి సమూహాలు, ఇంకా ఫాస్ఫరస్, సెలీనియం లాంటి పోషకాలు కూడా లభిస్తూ ఉంటాయి. దమ్ పద్ధతిలో నెమ్మదిగా వండటం వల్ల మసాలా రుచి బాగా కలుస్తుంది ఇందులో. ఇక పెరుగు, అల్లం, వెల్లుల్లి లాంటి పదార్థాలు జీర్ణక్రియకు కూడా బాగా సహాయపడుతుంటాయి. అయితే ఏ రుచికరమైన వంటకమైనా మితంగా తింటేనే మంచిదండి. సరైన పరిమాణంలో తీసుకుంటే రుచి పోషకాలు రెండు కూడా అంతాయి కదా. సో కాబట్టి దమ్ఖా మూర్ అంటే కేవలం టేస్ట్ కాదు, హైదరాబాద్ సంప్రదాయం, నవాబీ స్టైల్, పోషకాల కలయిక కూడా అని చెప్పుకోవచ్చు, రైట్. సో ఇదండి దమ్ఖా మూర్ గురించి ఈరోజు చేసిన హైదరాబాద్ లో. సో వీలైతే ఒకసారి టేస్ట్ చేయండి, వీలు చేసుకుని టేస్ట్ చేయండి, హైదరాబాద్ వెళ్ళి టేస్ట్ చేయండి, రైట్. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో జస్ని హైదరాబాద్ విన్నారు. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్, ప్రతాప్ అనేటువంటి పాట ఆనందం సినిమాలోంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తి కల

ప్రాంతీయ అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. భారత బెల్జియం మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన దీర్ఘకాలిక బంధం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో జరిపిన చర్చల్లో ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచే నల్గొండ ఎక్స్ రోడ్డుకు వెళతారు. చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. కొండా సురేఖ విషయంలో అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, విస్తరణను అధిష్టానమే చూసుకుంటుందన్నారు. పదేళ్లపాటు బీఆర్ఎస్పై పోరాడిన కార్యకర్తలకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మునుగోడులో రోడ్లు అభివృద్ది చేస్తున్నట్టు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. న్యూయార్క్లో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత సంస్కరణల వృద్దిని వివరించారు. 2026-27 తొలి త్రైమాసికంలో నమోదు చేసిన 7.8% వృద్దిని, అనుకూల పెట్టుబడి వాతావరణాన్ని ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ దీనిని నిర్వహించింది. టిబెట్లో రెక్టర్ స్కేల్పై 5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇటీవలే టిబెట్ నేపాల్ సరిహద్దులో భారీ జల ప్రళయం రాగా ఆ వరద ముప్పు నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సచివాలయం వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచందర్రావు, నాయకులు ఏలేటి మహేశ్వర్రెడ్డి, డీకే అరుణలను పోలీసులు అరెస్టు చేశారు. నల్సార్ విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థులు లాయర్లుగా మారేంతవరకు బీసీఐ పరిధిలోకి రారని, వారిపై నిబంధనల ప్రకారం నల్సార్ స్వయంగా చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. రాష్టంలోని ఆదిలాబాద్, హన్మకొండ, జయశంకర్ భూపాల్పల్లి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, స్టూడియో క్లాక్ సమయం 3:05 అయింది. సో మరి ఇప్పుడు వినండి, మొయినాబాద్లో ఉన్నటువంటి ఫైర్ ఫోక్స్ అండ్ రిసార్ట్స్ మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్స్ క్లోజింగ్ సెరమనీకి సందర్భంగా జరుగుతున్నటువంటి అక్కడి కార్యక్రమం నుంచి లైవ్ అప్డేట్స్ ఇప్పుడు మనం విందాం.

0: giving him pleasure, pleasure with all the para friends. I don't think so. They will put a better venue selected than this for the tournament. I really appreciate Postal Department for having such a tournament, which would encourage all the para players who are associated to Postal since a long time. I have my friends whom I are my practicing partner, Itesh, Sridhar. I para athletes who play the nationals along with me, Anvesh here, and Mr. Peen, who conducts our tournaments, who is the chief referee quite a number of times. I really like the process where you have so many para athletes as employment under you, and I think this gives them more encouragement and request you can give them if there can be more employment for para athletes. Yes, because for them it is more important to be funded and they be given the time to have their practice sessions, which takes a lot of time for them. Being a para athlete, I don't think is that easy, because for them the journey is limitless. They show us the way that if you have the willpower, you can make your way out and win your tournaments or be a proper gentleman in life. Secondly, I don't want to, I'm bad at speeches, so. Players around here, I hope you all had a great time. Winning is, yes, even I play to win, but though you lose, you respect your opponents and keep the journey on. I really thank you all for having me here, and all the best to all the players here for the next events. Thank you so much.
1: Good afternoon, everyone. And it's a great privilege what you all did and through this program today, this afternoon. So now I'm going to not speak in English, because I'm going to speak in English. సో నేను తెలుగులోనే మాట్లాడతాను. మన దేశం భారతదేశము, మన నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే తెలుగుకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంగ్లీష్ అనేది మస్ట్ అయిపోయింది మనకి ఇప్పుడు, మరి తెలుగు అనేటువంటిది మనము మర్చిపోవద్దు. అయితే ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్కి మరి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మరి లేడీస్ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. లైక్ అటువంటి ఆఫీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరుపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినప్పుడు నేను రాలేకపోయాను. సో దాన్ని మరి నేను చెప్పాలి అని అంటే వస్తున్నప్పుడు నాకు సుధాకర్ మా తమ్ముడు తన పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటాడు. సో అదంతా కొంచెం డిస్కషన్ చేశాను నేను. మెయిన్లీ ఏంటంటే మనకు జరిగినటువంటి 3 డేస్ యొక్క స్పోర్ట్స్, సో దట్ స్పోర్ట్స్ అనేటువంటిది మనకు ఇక్కడ మొయినాబాద్ గడ్డ పైన ఫైర్ ఫాక్స్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ జరగటము మనకెంతో గర్వకారణము అని చెప్పనని నేను మొయినాబాద్ మున్సిపాలిటీ విషయమే గర్వంగా చెప్తుంటున్నాను. అండ్ దట్టు దానికి నేను కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం ఈ ప్రోగ్రామ్లో నన్ను ఇన్వైట్ చేసాను, మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి అనేక మంది మరి నేను చెప్పడం ఏంటంటే ప్రతి విధముగా హెడ్ టు మన ఫుట్ వరకు కరెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయలేనిది ఈ 3 డేస్లో చాలా మంది ఇక్కడ చేయగలిగినారు. అది గాడ్ మీకు ఇచ్చినటువంటి మంచి ప్రివిలేజ్ అండ్ మంచి బ్లెస్సింగ్ అని చెప్పి నేను చెప్పగలుగుతాను. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, బ్లెస్సింగ్స్ నా తరఫు నుండి కూడా మీకు ఇస్తుంటున్నాను. మరి నేషనల్ ఛాంపియన్ అయినటువంటి సార్ గారు కూడా ఇక్కడ ఉంటున్నారు. తను కూడా ఏంటి అని అంటే మనకు మంచి అంటే ఏది ఏమున్నా మన లోపల లోటు ఎంత ఉన్నప్పటికీ కూడా మేము కూడా అచీవ్ చేయగలుగుతాము. స్పోర్ట్స్ అన్నటువంటిది పార్టిసిపేషన్ అన్నటువంటిది అందరూ చేస్తారు, గెలుపు ఓటమిలు కూడా సహజమే. కాకపోతే ఏంటంటే అచీవ్ చేస్తాను, ఇప్పుడు కాకపోతే మరొకసారి నేను అచీవ్ చేయగలుగుతాను అన్నటువంటిది దృఢ విశ్వాసం కలిగి మన ముందుకు స్టెప్ వేయాలి. మరి ఈ డిపార్ట్మెంట్ని మరొకసారి నేను అప్రిషియేట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని కూడా. మరి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి వారిని కూడా నేను అభినందిస్తున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మరి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
2: రైట్, మొయినాబాద్లో ఉన్నటువంటి ఫైర్ ఫాక్స్ అండ్ రిసార్ట్స్ మైదానంలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి 2nd ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్స్ ముగింపు వేడుకల నుంచి లైవ్ అప్డేట్స్ ఇందాక విన్నారు. వింటున్న ఆకాశవాణి FM రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా

0: ఉన్నారు. చూద్దాం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ కీర్తి. ఇవాల్టి ఈ క్లోజింగ్ సెరమనీ ఎంత హార్ట్ ఫిల్లింగ్గా ఉండిందో చెప్పడానికి మాత్రం మాటలు చాలా తక్కువే అనిపించాయి నాకు. సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ క్లోజింగ్ సెరమనీ ఇంతవరకు అంటే కంటిన్యూస్గా 3 డేస్ సక్సెస్ఫుల్గా జరిగి ఇవాళ ఎండింగ్ వచ్చేసింది. అంత సక్సెస్ఫుల్గా ఆడినటువంటి ప్లేయర్స్కి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ అందజేయడం జరిగిందనమాట. అందుకు గాను ఇక్కడికి విచ్చేశారు దోల్వాని హితేష్ సార్, హీఈస్ అర్జున అవార్డీ, అలాగే నేషనల్ లెవెల్ పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్, ఇవాల్టి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ కూడా. వాళ్ళు అంగవైకల్యాన్ని ఎప్పుడు కూడా వారికి వారు ఎత్తి చూపుకోలేదు, దేవుడిచ్చింది ప్రైజ్గా, గిఫ్ట్గా అందుకున్నారు. అంతేకాదు మన పుట్టుకలో ఎంతో కొంత లోపం ఉండొచ్చు, కానీ సక్సెస్ వైపు పరిగెత్తడంలో మాలో ఏ లోపము లేదు, మాకు ఎవరి మీద కోపము లేదు, మేము ఒకరికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తాం, ఎప్పటికీ ఇలాగే నిలిచి ఉంటాం అంటూ వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవాల్టి ఈ లైవ్ ప్రోగ్రామ్కి అండ్ విన్న నాకు అఫ్ కోర్స్ ప్రోగ్రామ్ అంతా విన్నాక మీకు కూడా అలాగే అనిపిస్తాయి ఫర్ ష్యూర్. ఇటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ మోయినాబాద్ రిసార్ట్స్లో అరేంజ్ చేయడం అండ్ ఇది సెకండ్ ప్రోగ్రామ్, ఫస్ట్ ఛత్తీస్గఢ్లో అరేంజ్ చేయడం జరిగిందట అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్. అండ్ ఈ ప్రోగ్రామ్ అందరికీ నచ్చింది, అందరి మెప్పు పొందింది, అంతేకాదు అందరికీ ది బెస్ట్గా కూడా అనిపించింది. అండ్ వాళ్ళ సక్సెస్ రేషియో ఎప్పటికీ పెరుగుతూనే వస్తుంది. అలా అని వాళ్ళు ఓన్లీ స్పోర్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేసినటువంటి మెంబర్స్ అసలు కారు కదా, అండ్ దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళకున్నటువంటి అతి తక్కువ టైంలో ప్రాక్టీస్ చేసి ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళు. సో మరి అటువంటి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆల్ ఓవర్ ఇండియా 11 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ కాదు, కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన సమయం, ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు, ఆడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరూ విన్నర్సే కాబట్టి. దట్స్ వాట్ టుడే, అండ్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ కీర్తి.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మొయినాబాద్ ఉన్నటువంటి ఫైర్ ఫోక్స్ అండ్ రిసార్ట్స్ మైదానంలో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సెకండ్ ఆల్ ఇండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్ అండ్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్స్ క్లోజింగ్ సెరమనీకి సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ ఇందాక మనకు ఆర్జే కీర్తి ఇస్తున్నారు. సో మరి క్లోజింగ్ కూడా ఆర్జే కీర్తి ఇప్పుడు మనకి అక్కడ నుంచి లైవ్.

0: FM Rainbow 101.9. FM Rainbow 101.9.
1: బతుకమ్మ పూల సోయగం
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
3: వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమైన స్టూడియో. అక్కడ సమయం 3:24:31 అయింది. ఆర్జే వెంకీతో ఉన్నారు. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. డబుల్ కమిటాలో ఉన్నాం. ప్రస్తుతం అయితే టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారినటువంటి సినిమా ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి ఫౌజీ. డైరెక్టర్ హను రాగ్పూడి తెరకెక్కిస్తున్నటువంటి ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా షూటింగ్ అయితే చివరి దశకు చేరుకుందట. ఇటీవల మరి స్పిరిట్ షూటింగ్ కంప్లీట్ చేసినటువంటి ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ కోసం ఎక్కువ రోజులు కేటాయిస్తున్నారట. మరి భారీ యుద్ధ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా ఈ సినిమాకు హైలైట్ కానున్నాయనే టాక్ అయితే వినిపిస్తోంది. సో ప్రభాస్ అభిమానులు అయితే ఈ మూవీ అప్డేట్స్ కోసం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి యాక్షన్ బ్లాక్స్ విషయానికి వస్తే చిత్రంలో 2 భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండబోతున్నట్టుగా సమాచారం. ఒకటి అయితే అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కాగా, మరొకటి లార్డ్ నరసింహస్వామి థీమ్ ఆధారంగా డిజైన్ చేసినటువంటి ఒక పవర్ఫుల్ డివోషనల్ యాక్షన్ బ్లాక్ అని చెప్పేసి తెలుస్తోంది. సో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా కూడా కనిపిస్తున్నటువంటి ఈ సినిమాపై అభిమానులైతే భారీ అంచనాలే ఉన్నాయి. సో మరి అంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని విజువల్స్ సినిమాపై హైప్ అయితే మరింతగా పెంచాయి. చూద్దాం ఫౌజీ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. రైట్, మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేస్తున్నటువంటి శ్రీశ్రీ సినిమా గురించి. ఈ మూవీ టీమ్ ఇటీవలే హంగేరిలోని బుడాపెస్ట్లో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసి హైదరాబాద్కు తిరిగి వచ్చింది. సో పూజా హెగ్డే హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నటువంటి సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయిందట. షూటింగ్ చివరి దశలో ఉండటంతో త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో విజువల్స్, లవ్ స్టోరీ, ఎమోషన్స్ అన్ని కలిసిన ప్యాకేజ్గా ఈ మూవీ ఉండబోతుంది అనేది సినీ వర్గాలు చెబుతున్నాయి. సో మరి దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే యాక్ట్ చేసినటువంటి పాన్ ఇండియన్ మూవీ, బహుభాషా రొమాంటిక్ డ్రామా అని చెప్పేసి కూడా అంటున్నారు ఈ శ్రీశ్రీని. సో సుమారుగా అయితే సెప్టెంబర్ 18, 2026 థియేటర్లో విడుదల కావడానికి రెడీగా ఉందట. సో మరి తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రాబోతుంది. సో అధికారిక టైటిల్ వెళ్ళడానికి ముందు అయితే DQ-41గా పిలువబడింది ఈ మూవీ. సో ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది అనేటువంటి ట్యాగ్ లైన్తో వస్తున్నటువంటి మూవీ. సో చూద్దాం ఎలా ఉండబోతుంది, ఏంటి అనడానికి మనం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. స్టే ట్యూన్డ్.

0: గాంధీ శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట. రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9.
1: వింటునుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయ మార్జ వెంకీతో డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. రైట్, మరి బాబీ కోహ్లీ డైరెక్షన్లో తిరగెత్తున్నటువంటి చిరంజీవి మెగా 158 షూటింగ్ అయితే ఇప్పటికే 40 డేస్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుందట. సో మూవీ ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా లాక్ అయిందని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. సో హైదరాబాద్లో ప్రస్తుతం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సో భారీ యాక్షన్ బ్లాక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలబోతుందట. సో మరి సంక్రాంతి 2027 లక్ష్యంగా ఈ మూవీని అయితే సిద్ధం చేస్తున్నారు. సో మెగా ఫ్యాన్స్కు ఇది ఖచ్చితంగా ఓ మోస్ట్ ట్రీట్ కానుందని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అందరు. చూద్దాం ఎలా ఉండిపోతుంది ఏంటి. సో మరి మెగాస్టార్ ఏ రకంగా యాక్ట్ చేయబోతున్నారు, ఎంతగా అలరించబోతున్నారు. సో వెయిట్ అండ్ సీ. వింటున్నటువంటి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ రికమెండింగ్ అ బుక్ టు యువర్ ఫ్రెండ్స్ జస్ట్ బికాస్ యూ సింప్లీ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ అ మస్ట్ రీడ్? వాట్ ఇఫ్ వీ టోల్డ్ యూ దట్ యూ కుడ్ నౌ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: స్టూడియో క్లర్క్ల సమయం 4 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల కోసం బీజేపీ సచివాలయ ముట్టడి చేపట్టడం అభినందనీయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలని, వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన నాయకులను అరెస్టు చేయడం సరికాదని పేర్కొంటూ వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మంత్రి సీతక్క పర్యటించి దుస్తులు, జూట్ బ్యాగుల తయారీ యూనిట్లతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళలు స్థానిక అటవీ ఉత్పత్తులు, స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని పిలుపునిస్తూ 1219 మందికి రేషన్ కార్డులు, విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. పార్టీ అంతర్గత పోరులో ఉనికి కాపాడుకునేందుకే బీజేపీ నేతలు కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో ప్రధాని మోదీని నిలదీయాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని

ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కరపత్రాల్లో పేర్కొన్న వివరాలు మార్కెటింగ్ స్టంట్లు కావని, అవి బిల్డర్లిచ్చిన వాగ్దానాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్పష్టమైన ప్లాన్లు, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి విక్రయాలు జరిపితే వాటిని బాధ్యతాయుతంగా తప్పకుండా పూర్తి చేసి తీరాలని ఆదేశించింది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, హస్తకళలను ప్రోత్సహించేందుకు భారత్, ఫ్రాన్స్ ప్యారిస్లో కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. జౌళి శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో బీటీటీఎఫ్, ప్రీమియర్ విజన్ సంస్థల మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెటింగ్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడికి తోడ్పడుతుంది. ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదకు దక్కిన మరొక అరుదైన గౌరవమని పేర్కొన్నారు. శ్రీహరికోట నుండి జీఎస్ఎల్వి F-17 రాకెట్ ద్వారా అత్యాధునిక EOS-05 ఉపగ్రహాన్ని రేపు తెల్లవారుజామున నింగిలోకి పంపనున్నట్టు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. జియో సింక్రొనైజ్ కక్షలోకి ప్రవేశించే ప్రథమ ఇమేజింగ్ ఉపగ్రహంగా ఇది దేశ భూ పరిశీలన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9
1: స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలైంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆమెను తప్పించేందుకు గవర్నర్కు సిఫారసు పంపించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు జి చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించారు. రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా మాజీ ఎంపీ జి సుధారాణి నియామకాలకు సీఎంగా రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రేవంత్ రెడ్డిని ఏఐసీసీ నిర్ణయంతోనే తెలంగాణ సీఎంను చేశామని, ఆయనపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం తీవ్ర క్రమశిక్షణ రాహిత్యమని కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరించింది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడే నాయకులపై కఠిన చర్యలు తప్పవని ఏఐసీసీ స్పష్టం చేసింది. కేబినెట్ నుండి తనను తొలగించడంపై కొండా సురేఖ స్పందిస్తూ తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, షోకాజ్ నోటీసులకు గతంలోనే సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు. తనను తొలగించే ముందు ఎటువంటి సంప్రదింపులు చర్చలు జరపకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తూ ఆమె తన కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. నల్సార్ యూనివర్సిటీ 2026 బ్యాచ్ న్యాయశాస్త్ర విద్యార్థుల నమోదుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నిషేధ ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. న్యాయ విద్యార్థులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం బీసీఐకి లేదు.

అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. 8,000 మంది విద్యార్థులు సంతకాలు చేసిన లేఖలతో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టిన చీఫ్ను, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ టీజీ ట్రాన్స్కో తన అధికారులకు, ఉద్యోగులకు, ఆర్టిజన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా సంస్థ అంతర్గత సమాచారాన్ని, అధికారిక విషయాలను పత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా లేదా బయటి వ్యక్తులకు అందించడం సర్వీస్ రూల్స్ను ఉల్లంఘించడమేనని సీఎండీ స్పష్టం చేశారు. శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా అత్యాధునిక EOS-05 ఉపగ్రహాన్ని రేపు తెల్లవారుజామున నింగిలోకి పంపించనున్నట్టు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. జియో సింక్రొనైజ్ కక్షలోకి ప్రవేశించే ప్రథమ ఇమేజింగ్ ఉపగ్రహంగా ఇది దేశ భూ పరిశీలన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: స్టూడియో క్లాక్ సమయం 5:05 అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు. మరి ముందుగా తాజా ట్యూన్స్ లో నర్సన్న నల్గొండ గారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ కొరియన్ కనగరాజు సినిమా మూవీలోంచి ఈ పాట మీ అందరికోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లోజ్ సమయం 5:20:28 అయింది. అర్జే వెంకీతో మీరున్నారు, తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి హేషమ్ అబ్దుల్ వహాబ్ సాదిక్ కేఆర్ పాడినటువంటి ఈ పాట ఇరుముడి సినిమాలోంచి. ఈ సూపర్ సాంగ్ ఇప్పుడు మీకోసం రాబోతుంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు ఈ పాటకి, మరి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. స్టే ట్యూన్డ్. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. తాజా ట్యూన్స్ వింటున్నారు.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9.
1: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు. స్టూడియో క్లాక్ సమయం 5:36:16 అయింది. ఇప్పుడు వినండి రామ్ మిర్యాల పాడినటువంటి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం ఫంకీ మూవీలోంచి వచ్చేస్తుంది. మరి భీమ్ సిసిరిలియా మ్యూజిక్ కంపోజిషన్లో దేవ్ పవార్ లిరిక్స్ అందించారు ఈ పాటకి. స్టే ట్యూన్డ్. ఆర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. స్టూడియో క్లాక్ సమయం 5:41:07 అయింది. ఇప్పుడు వినండి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలోంచి సుబలక్ష్మి పాడినటువంటి నేను బటర్ఫ్లై అంటూ ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వచ్చేసింది. రామజోగే శాస్త్రి లిరిక్స్ అందించారు, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు ఈ పాటకి. స్టే ట్యూన్డ్. సో మరి ఈరోజైతే జస్ని హైదరాబాద్ అలాగే డబుల్ కమిటాత్ అలా ట్యూన్స్ ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో మరొక ప్రోగ్రామ్లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్తో పసందైన పాటలతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బై బై. దిస్ ఈజ్ యువర్ ఆర్జే వెంకీ సైనింగ్ ఆఫ్. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ సాంగ్ తర్వాత ఇది మన చట్టం ప్రారంభమవుతుంది. దెన్ నందిని ఓవర్ ద FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9
1: స్టూడియో క్లాక్లో సమయం 5:45 అయింది. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం కార్యక్రమంలో తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ గురించి శ్రీమతి ప్రవీణా జయరామ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు కార్మిక చట్టాలు, లేబర్ లాస్ విభాగంలో విశేష అనుభవం కలిగిన శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు, ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి. మీకు
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
0: తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988లో ఎవరైనా ఎంప్లాయర్గా షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి? రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఒక సంస్థ లేదా షాపు వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు వారు ప్రప్రథమంగా తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలి. వాళ్ళ సంస్థ స్టార్ట్ చేసిన 30 రోజుల లోపల ఈ ప్రక్రియ జరిగిపోవాలి, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. దానికి ముందుగా కావాల్సింది ఫామ్ 1 అని ఉంటుంది. దాంట్లో ఏమేం డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఆ సంస్థ పేరు, ఆ ఎంప్లాయర్ పేరు, ఫాదర్ పేరు, అతడి వయసు, తర్వాత ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, దీనికి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ సంస్థ, ఇలాగా మొత్తము వివరాలన్నీ ఫిల్ చేసి దానికి తోడు మనము ఎంప్లాయర్ ఆధార్, తెలుగు నేమ్ బోర్డు ఆఫ్ ద కంపెనీ, తర్వాత మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్, తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటారు, సో అది

0: కొన్ని సంస్థలకు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయర్ వేరే రాష్ట్రంలోనో వేరే సిటీలోనో ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న అతనే బ్రాంచ్లో ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ ఎవరికి ఇస్తున్నారు వారి డీటెయిల్స్ అన్ని అనుసంధానం చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఫర్నిష్ చేసి
1: కొత్తగా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రుసుము ఎంత చెల్లించాలి?
0: రుసుము కంపెనీ యొక్క హెడ్ కౌంట్ ని బట్టి ఉంటుంది. ఎంప్లాయీస్ ఇప్పుడు జీరో ఉన్నా కూడా మనం సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, అప్పుడు 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే 1 నుండి 5 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి 500 రూపాయలు చెల్లించాలి. ఒకళ్ళున్నా ఇద్దరున్నా 5 మంది ఉన్నా 500 చెల్లించాలి.
1: ఇప్పుడు నిజంగానే నేను ఒక సంస్థ లేదా ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఒక 10 మందిని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే 10 మంది అని ఆలోచించుకొని పర్మిషన్ తీసుకున్నాను, అది వ్యాపారం మంచిగా జరగడం వల్ల కావచ్చు, ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమై నేను ఈ గ్యాప్ లో ఎక్కువ మందిని తీసుకున్నాను, మళ్ళీ దానికి సంబంధించిన ఆ అనుమతులు మరి ఎక్కువ మంది అయిన తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా? ఎలా
0: దాన్ని అమెండ్మెంట్ అంటారండి, అమెండ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది.
1: ఎలాంటి చేంజెస్ ఉంటే అమెండ్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి.
0: అమెండ్మెంట్ అంటే మీరు అన్నట్టు ముందుగా హెడ్ కౌంట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఎనీ చేంజ్ ఇన్ ద హెడ్ కౌంట్, ఎందుకంటే దాన్ని బట్టి మనము ప్రతి ఏడాది రెన్యూ కూడా చేయించుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బట్టే మనకి పేమెంట్ ఆఫ్ ఫీ కూడా ఉంటుంది కాబట్టి పెరిగినా తగ్గినా మనము దానికి అమెండ్ చేసుకోవాలి. మనము అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం. సెకండ్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఉన్నాడు, ఆ ఎంప్లాయర్ ప్లేస్ లో ఇంకో అతను వచ్చాడు, సమ్ ఎక్స్ వై జెడ్ ఉన్నాడు,
1: నెంబర్ సేమ్ గానీ మనిషి మారారు,
0: మనిషి మారారు, ఎస్, అది ఇంకో వే ఆఫ్ అమెండ్మెంట్ అన్నమాట. అండ్ మూడోది ఏంటంటే ఉద్యోగులు ఎక్కువ పెరిగారు, మీకు ఉన్న ప్రిమైసెస్ సరిపోవట్లేదు, ఇంకో ప్రిమిసెస్ మార్చారు, సో అడ్రస్ మారుతుంది. అడ్రస్ మారినప్పుడు మూడే చోట్ల, ఒకటి హెడ్ కౌంట్ పెరిగినా తగ్గినా అప్పుడు, తర్వాత ఎంప్లాయర్ నేమ్ చేంజ్ అయినప్పుడు, థర్డ్ అడ్రస్ ఆఫ్ ద ఎంప్లాయర్.
1: అయితే ఈ మూడు కాకుండా ఉదాహరణకి నేచర్ ఆఫ్ వర్క్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నాను, ఏదైనా పిండి మరో లేదా ఈ మధ్య బ్యాటర్ లాంటివి అమ్ముతూ ఉన్నారు, ఆ సేల్స్ ప్రాసెసింగ్ పెట్టుకున్న నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మడానికి కుదిరింది, అంటే మేబీ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ వల్ల కావచ్చు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మదలుచుకున్నాను. నేచర్ ఆఫ్ వర్క్ ఆర్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ మారినప్పుడు అమెండ్మెంట్ అవసరం ఉంటుందా? దానికి ఏమైనా అనుమతులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: దానికి ఏమీ ఉండదండి, ఎందుకంటే మీ కంపెనీ అలాగే ఉంది, ఎంప్లాయర్ అలాగే ఉన్నాడు, అమెండ్మెంట్స్ కి వెళ్లేది ఈ మూడు మార్పులు ఉన్నప్పుడే.
1: అయితే మీరు అన్నట్టు మార్పులు ఏం లేకపోతే అమెండ్మెంట్ అవసరం లేదు, అలాగే మీరు రెన్యువల్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించాల్సి ఉంటుంది?
0: ఇది మనము రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గురించి చెప్పినప్పుడు లైక్ మనం ఇట్ గోస్ బై క్యాలెండర్ ఇయర్ అండి. మీరు May 3rd చేయించవచ్చు రిజిస్ట్రేషన్, లేకపోతే 23rd August చేయించవచ్చు, లేకపోతే 18th November చేయించవచ్చు. ఎప్పుడైనా దాని వ్యాలిడిటీ 31st December ఆ ఏడాది వరకే ఉంటుంది. వచ్చే సంవత్సరానికి మళ్ళీ మీరు
1: రెన్యువల్
0: చేసుకోవాలి.
1: మీరు అన్నట్టు నాకు అమెండ్మెంట్ ఏం అవసరం లేదు, ఎలాంటి మార్పులు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం రెన్యువల్ మాత్రం చేయించుకోవాల్సిందే,
0: తప్పనిసరి.
1: ఏదైనా పరిస్థితుల్లో రెన్యువల్ మిస్ అయితే పెనాల్టీస్ ఏ రకంగా ఉంటాయి?
0: ఇప్పుడు రెన్యువల్ అన్నది 1st November నుంచి 30th November దాకా అప్లికేషన్ ఓపెన్ గా ఉంటాయండి. అప్పుడు మీరు రెన్యువల్ కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రెన్యువల్ ఇమీడియట్ ఆటో రెన్యువల్. ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకోలేకపోతే ఆ టైంలో 1st December నుంచి 31st December దాకా మీకు 25% పెనాలిటీ పడుతుంది. అదే 1st January నుంచి తర్వాత ఎప్పుడు చేసుకున్నా 50% పెనాలిటీ పడుతుంది.
1: సో ఎంప్లాయర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ పొందుతారో వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా టైం టు టైం రెన్యువల్ చేయించుకోవాలి, చేంజెస్ ఏమైనా ఉంటే అమెండ్మెంట్స్కి వెళ్ళాలి
0: తప్పనిసరిగా.
1: వీటితో పాటు ఎవరైతే ఎంప్లాయర్ తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారు వారి ఉద్యోగుల పట్ల, వారికి ఇవ్వాల్సిన జీత భత్యాల పట్ల, మినిమం వేజెస్ కావచ్చు, వారి పని సమయం కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఎలాంటి విధి విధానాలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందంటారు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వాళ్ళు నోటీస్ బోర్డులో కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేయాలి. అవి ఏంటంటే మినిమం వేజెస్, తర్వాత అన్ని చట్టాల యొక్క అబ్స్ట్రాక్ట్స్, లోకల్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్, రెండు రకాలుగా డిస్ప్లే చేయాలి. తర్వాత వాళ్ళ పని వేళలు,

0: అలాగే ఈ మన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికెట్ ఇచ్చారో ఆ అధికారి పేరు, వాళ్ళ సెలవు దినాలు, లిస్ట్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్, ఇవి కాకుండా వాళ్ళు గ్రాట్యుటీ అవి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు అన్నది, ఇవన్నీ మనము వాళ్ళ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. తర్వాత మినిమం వేజెస్ వచ్చేటప్పటికి ప్రతి 6 నెలలకి ఒకసారి గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీద VDA వేరియబుల్ డిఎన్ఎస్ ఎలవెన్స్ ని రివైజ్ చేస్తూ
1: ఉంటారు. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని
0: రివైజ్ చేస్తూ ఉంటారు. అది ఎవ్రీ 6 నెలలకి, April 1st to 30th of September దాకా ఒకటి ఉంటుంది. 1st October నుంచి మళ్ళీ రివైజ్ చేస్తారు. ఆ రివైజ్ చేసిన వెంటనే వీళ్ళు ఎంప్లాయర్ కూడా ఇమీడియట్గా చూసుకోవాలి, వెంటనే అతను వాళ్ళ ఉద్యోగులది జీతపత్యాలు కూడా జాగ్రత్తగా ఆయన కనీస వేతనాలు ఇస్తున్నారో లేదో చూసుకోవాలి. అది మీట్ అయ్యేటట్టు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. వర్కింగ్ అవర్స్ జనరల్గా మనకి ఇదివరకు 2024 దాకా కూడా 8 గంటలు ఉంటాయి పనివేళలు. ఎవరైనా ఉద్యోగి 8 గంటలు పనిచేయాలి. కాకపోతే ఈ మధ్యన కొత్తగా ఈ ఐటీ ఐటీఎస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీస్ ఏంటంటే ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, వెస్టర్నైజ్ ఇది ఉండడం వల్ల వాళ్ళు 5 రోజులు మాత్రమే పనిచేస్తారు వారానికి. సో వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎగ్జెంప్షన్ వచ్చింది, 8 నుంచి 10 గంటల దాకా పనిచేయచ్చు వాళ్ళు. అది ఆ వెసులుబాటు ప్రభుత్వం కార్మిక శాఖ కల్పించింది.
1: ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు కలిగించాల్సి ఉంటుంది? ముఖ్యంగా మెటర్నిటీ విషయానికి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరపున షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది?
0: విమెన్ ఎంప్లాయీస్కి మీరు అన్నట్టు గర్భం దాల్చినప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ కల్పించాలండి. అంతకుముందు 13 వారాలు సెలవు ఇచ్చేవారు, ఇప్పుడు 26 వారాలు సెలవు తీసుకుంటున్నారు. ఎక్స్ట్రీమ్ కేసెస్లో వాళ్ళకి ఇంకా ఏమన్నా అవసరం ఉండి డెలివరీ టైంలో ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే మటుకు వాళ్ళకు ఇంకో నెల సెలవు పెంచుకోవచ్చు. బేబీకి 15 నెలలు వచ్చేదాకా వాళ్ళు ఒక క్రష్ ఫెసిలిటీ వాళ్ళ ప్రిమిసెస్లో పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రిమిసెస్లో లేని పక్షంలో వాళ్ళు 500 మీటర్ల రేడియస్లో వాళ్ళు ఎక్కడైనా క్రష్ తీసుకుంటే ఎంప్లాయర్ వాళ్ళకి పే చేయాలండి. అదే కాకుండా ఇప్పుడు కొంతమంది మహిళలు కొంచెం లేట్గా పనిచేస్తున్నారు. ఇదివరకు అయితే 8:30 తర్వాత పనిచేయడానికి పర్మిషన్ లేదు, కానీ రీసెంట్గా 2024 లో 2023 లోనో ఏం చేశారంటే విమెన్ వర్క్ చేయొచ్చు లేట్ అవర్స్లో, కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయాలని ఖచ్చితంగా చెప్పారు.
1: సో మీరు చట్టం ప్రకారం విమెన్ ఎంప్లాయీస్ లేట్ అవర్స్ వరకు పనిచేయాల్సి వస్తే అది ఎంప్లాయర్ బాధ్యత.
0: సరిగ్గా చెప్పారు, అది కరెక్ట్, ఎంప్లాయర్ బాధ్యత.
1: ఒక ప్లాన్తో వ్యాపారం చేద్దామని పెట్టుకున్న నేను, అది వ్యాపారం సరిగ్గా వృద్ధి చెందక కావచ్చు, లాభసాటిగా లేదని కావచ్చు, నేను క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ క్లోజర్ ఇంటిమేషన్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది? దాని తాలూకు ప్రొసీజర్ ఏంటి? ఎంత సమయంలో నేను క్లోజ్ చేయొచ్చు?
0: మీరు క్లోజ్ చేద్దామని అనుకున్న వెంటనే వాళ్ళకి క్లోజర్ నోటీస్ పంపించండి. అంటే మీరు ఇంకా ఏమి కార్యకలాపాలు అక్కడ చేయట్లేదు అని కార్మిక శాఖకి మీరు ఒక నోటీస్ పంపిస్తున్నారు. వాళ్ళు అది పరీక్షించి మీరు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుని అది మీ దగ్గర భద్రపరచుకున్నచో ఏమన్నా తర్వాత ఏమన్నా నోటీసులు వచ్చినా ఏవచ్చినా మీరు సేఫ్గా ఉంటారు.
1: షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గవర్నమెంట్ ఇచ్చే ఫెస్టివల్ డేస్ కాకుండా ఏమేమి పరిస్థితుల్లో ఎలాంటి హాలిడేస్ తీసుకునే హక్కు ఉద్యోగులకు ఉంది?
0: ఉద్యోగులు 240 రోజులు ఒక సంవత్సరంలో పనిచేసినప్పుడు వాళ్ళకు 15 రోజులు ఎర్న్ లీవ్ అంటారండి. అది వాళ్ళకి ఆ లీవ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఆ సంస్థ యాజమాన్యం పే చేస్తుంది. అలాగే 12 రోజులు క్యాజువల్ లీవ్ ఉంటుంది, 12 రోజులు సిక్ లీవ్ ఉంటుంది. ఇవి 39 రోజులు వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన సెలవులు. అది కాకుండా నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్కి వస్తే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆయన ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎప్పుడంటే నవంబర్ ఆఖరి వారంలో కానీ డిసెంబర్ 1st 2 వారాల్లో కానీ, దాన్ని బట్టి ఆయన లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో 9 హాలిడేస్ ఇస్తారు. మొదటి 5 మాత్రం మ్యాండేటరీ, తప్పనిసరిగా పాటించాల్సినవి. అవి ఏంటంటే ఆగస్ట్ 15th, 26th జనవరి,

0: అక్టోబర్ 2. అది కాకుండా మే డే కార్మికుల దినం, తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2. ఇవి కాకుండా మిగతా 4 ఆ ఎంప్లాయర్ అతని పరిస్థితిని బట్టి లైక్ ఒకదానికి ఒకటి మార్చుకోవచ్చు, మార్చుకుని అతనికి సౌకర్యంగా ఉన్నవి ఇచ్చుకోవచ్చు.
1: బాగుంది ప్రవీణ గారు. చివరగా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, ఏమేం జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు?
0: ఎప్పుడైనా మీరు సంస్థ కానీ షాప్ కానీ తీసుకున్నప్పుడు లైక్ ఏదో కొంచెము ఓవర్ టైంలు చేయించేద్దాము వాళ్ళతోటి, ఉద్యోగులతోటి పర్వాలేదు కాస్త ఎక్కువ ఒక గంటే కదా, ఇలాంటివి అసలు చేయొద్దండి. తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు. అలాగే రిజిస్టర్స్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీకే మంచిది, అది ఇన్స్పెక్షన్స్ వచ్చి అప్పుడు కంగారు పడి ఇది చేసేది ఏమీ లేదు. యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, లెట్ అస్ సేవ్ ద వర్క్ ప్లేస్.
1: బాగుందండి, యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, సురక్షితంగా ఉండండి అని చెప్తున్నారు ప్రవీణ జయరామ్ గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఇప్పటి వరకు ఇదే మన చట్టం శీర్షికలో తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ గురించి శ్రీమతి ప్రవీణ జయరామ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

రెయిన్బో 101.9. సిక్స్ అవుతుంది స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో. వెల్ అందరికీ గుడ్ ఈవినింగ్, అండ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సిన్స్ మిడ్ వీక్ నుంచి అలా ఒక డే వచ్చేసి అలా వీకెండ్ వచ్చిందా అంటే అది కాదు, వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద వీకెండ్ కదా, కాబట్టి తొందర తొందరగా పనులన్నీ వైండప్ చేసుకుంటే ఫ్రైడే ఖాళీగా ఉండొచ్చు అని అనుకుంటున్నామో లేదో. దేర్ మస్ట్ బి అ న్యూ మీటింగ్ ఆన్ యువర్ క్యాలెండర్, లేకపోతే ఇంకేదో వచ్చి ఉంటుంది. సో అవి జరిగేవి జరుగుతూనే ఉంటాయి, కొత్త ఇన్వైట్స్, కొత్త అపాయింట్మెంట్స్ వస్తూనే ఉంటాయి. బట్ డు నాట్ హెసిటేట్ టు ప్లాన్ యువర్ వీకెండ్, బికాస్ మనకి వీకెండ్లో ఫెస్టివల్ ఉంది, ఆ తర్వాత సాటర్డే సండే ఉంది. సో మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ అ ఫెస్టివ్ వీకెండ్ అని అనుకోవచ్చు. వెల్ నేనైతే అమేజింగ్ టాపిక్స్తో రెడీగా ఉన్నాను, సో లెట్స్ గెట్ ఇన్ టు ద షో.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: Read with Rainbow.
1: Read with Rainbow.

0: రెయిన్బో 101.9 శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మొమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి అదొక యాక్టివిటీ అనుకుందాము. ఏది చూసినా, బర్డ్స్ చూసినా, ఫ్లవర్స్ చూసినా, లేదంటే ఏమైనా ఇంట్రెస్టింగ్ సైన్ బోర్డ్స్ చూసినా, విచ్ ఎవర్ గ్రాస్ప్స్ యువర్ అటెన్షన్, మనము వెంటనే ఫోటో తీసేస్తూ ఉంటాము. అండ్ ఏదైనా విషయాన్ని చూసినప్పుడు మనకి ఎవరైనా గుర్తొస్తే ఆ తీసిన ఫోటోని వెంటనే వాళ్ళకి పంపించేస్తుంటాము. ఎగ్జాక్ట్లీ, ఫొటోస్, రీల్స్, వ్యూ వన్స్ అని, ఇన్స్టెన్సెస్ అని, స్నాప్స్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్గా మనము ఇమేజెస్ అనేవి, లెట్స్ కీప్ ఇట్ దిస్ వే, మూమెంట్స్ అనేవి క్యాప్చర్ చేసి మనతో పెట్టుకుంటున్నాము, మనకు నచ్చిన వాళ్ళని షేర్ కూడా చేస్తున్నాము. అయితే స్మార్ట్ ఫోన్స్ రావడంతో ఈ కెమెరా అనేది బేసికలీ చాలా యాక్సెసిబుల్ అయిపోయింది. ఒకప్పుడు కెమెరా అనేది సపరేట్ డివైస్ ఉండేది, బట్ ఇప్పుడు మనకి ఫోన్లోనే ఎవ్రీథింగ్ ఇస్ ఇంటిగ్రేటెడ్. క్యాల్కులేటర్, కెమెరా, ఫోన్, లేకపోతే నోట్స్ రాసుకోవాలనుకున్నా, మెసేజెస్ చేయాలన్నా, ఇట్ ఈస్ వన్ అండ్ ఆల్. ఏదైనా మనకి నచ్చి ఉంటే ఇమీడియట్గా టకటక అని ఫోన్ తీసేసి అలా క్యాప్చర్ చేసేసుకొని సేవ్ చేసేసుకుంటూ ఉంటాము. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు, ఆర్ వైల్ వీఆర్ ట్రావెలింగ్, వెన్ వీ వాంట్ టు జస్ట్ టైం ట్రావెల్, అలా గ్యాలరీలో వెళ్ళి జూమ్ చేసి చేసి మరి కొన్ని పిక్చర్స్ చూసుకుంటూ ఉంటాము. అరే అప్పుడు అలా ఉండే, అరే ఇది ఈ మూమెంట్లో తీసుకున్నాము అని ఫోటో చూస్తూ ఆ నిమిషం మొత్తాన్ని గుర్తు చేసుకుని మనలో మనం నవ్వుకుంటాము, కొన్ని బాధ కూడా తీసుకొస్తాయనుకోండి. వెల్, ఒకప్పుడు ఇలా చేయాలంటే ఇట్ వాజ్ నాట్ దాట్ ఈజీ, ఎందుకంటే అప్పుడు కెమెరా ఉండేది, కెమెరాలో రీల్ వేయాలి, ఆ తర్వాత రీల్ మొత్తం మళ్ళీ కెమెరామ్యాన్కి లేదా వీడియోగ్రాఫర్కి ఇస్తే వాళ్ళు నెగటివ్స్ నుంచి మనకు కావాల్సిన ఇమేజెస్ని ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళు. రీల్లో ఉన్న ప్రతి ఇమేజ్ని కూడా మనము ప్రింట్ తీసుకోలేము, బికాజ్ దట్ వాజ్ వెరీ, ఐ వుడెంట్ సే వెరీ ఎక్స్పెన్సివ్, బట్ కొంచెం కాస్ట్ పడి ఉండేది. సో మనకి రీల్స్లో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉండదు, అలాగే డిలీట్ ఆప్షన్ కూడా ఉండదు. ఏదన్నా సరిగా క్యాప్చర్ చేయలేదు అని అంటే రీల్లో ఆ పర్టిక్యులర్ ఫ్రేమ్ వేస్ట్ అయినట్టు, వీ కెనాట్ డిలీట్ ఇట్ అన్లైక్ అవర్ స్మార్ట్ ఫోన్స్ కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనము ఇప్పుడు అసలు అన్లిమిటెడ్ స్టోరేజ్ కాబట్టి నచ్చినన్ని పిక్చర్స్ తీసుకుంటున్నాము, నచ్చినన్ని వీడియోస్ రికార్డ్ చేస్తున్నాము, విచ్ వాజ్ నాట్ ద కేస్. సో నా బేసిక్ పాయింట్ ఏంటంటే, అన్లిమిటెడ్గా ఉన్నప్పుడు విచ్చలవిడిగా వాడుకుంటాము, లేదు సమ్ రిసోర్స్ ఈజ్ లిమిటెడ్ అని తెలిసినప్పుడు ఆచితూచి వాడుకుంటాము. అయితే అసలు ఏం చెప్పదలుచుకున్నావు, ఇందాక ఒక ఇమేజ్ని జూమ్ చేసి మరీ చూస్తాము అని అన్నాను కదా, దాని గురించి మాట్లాడుకుందాము. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
2: Music, culture, sports and surprises. All packed in one vibrant show.
1: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
2: stay tuned,
1: stay bright.
2: Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: Welcome back, 627 Studio Club, your time and you're tuned into Akashwani, Hyderabad FM Rainbow 101.9. So yes, ఫోటో ఏమన్నా చూసినప్పుడు గ్యాలరీలో లేకపోతే మనకి ఏమన్నా షేర్ చేస్తే జూమ్ చేసి చేసి చేసి చూస్తాము. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ ముందు, ఎప్పుడైతే మనకి ఫోటో కాపీస్ ఫిజికల్గా వచ్చేవి. అయితే హియర్ కమ్స్ మై యాక్చువల్ పాయింట్. ఫోటో తీసామా, ప్రింట్ వచ్చిందా, బాగుందా అని ఉండేవాళ్ళం అప్పట్లో. మహా అయితే ఎక్కడ లొకేషన్లో ఇది ఏంటి, అప్పుడే డ్రెస్ వేసుకున్నాము, బ్లాక్ అండ్ వైట్లో ఉంటే మాత్రం చూపించిన వాళ్ళకి కలర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మా తర్వాత కలర్ ఫొటోస్ వచ్చాక ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్లో డిజిటల్ ఇమేజెస్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్

చేసుకుంటూ చూస్తాము. ఎందుకు? ఒక క్లారిటీ కోసం కదా. వాజ్ దిస్ ద ఫీచర్ అవైలబుల్ ఇన్ ద ఫోటో కాపీస్? నో. మరి అప్పుడు క్లారిటీ మిస్ అయింది కదా, దానికి ఇంకే ఆప్షన్ లేదు. సో ఆ కాపీలో ఏదైనా క్లియర్గా అర్థం అవ్వట్లేదు అంటే జూమ్ చేసి చూసుకునే ఆస్కారమే లేదు. డోంట్ యూ థింక్ వీ హ్యావ్ టు థ్యాంక్ టెక్నాలజీ ఫర్ బ్రింగింగ్ దిస్ క్లారిటీ? అది ఫోటో అయినా లైఫ్ అయినా. సిమిలర్లీ మన లైఫ్లో కూడా ఎప్పుడైనా క్లారిటీ మిస్ అయింది అనిపించినప్పుడు డూ నాట్ హెసిటేట్ టు జూమ్ ఇన్. అంటే ఇలా జూమ్ చేసుకొని టూ ఫింగర్స్తో ఎలా జూమ్ చేసి ఏం చూడాలి అని అంటే యూ హ్యావ్ టు జూమ్ ఇట్ ఇన్ యువర్ హెడ్. మనం ఎక్కడున్నాము, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాము, కొన్నిసార్లు బర్డ్స్ ఐ వ్యూలో చూస్తే టఫ్గా అనిపించవచ్చు, స్టీప్ కర్వ్స్, స్టీప్ అప్ స్టీప్ లోస్ కనిపించవచ్చు. కానీ వెన్ యూ జూమ్ ఇన్, ఆ స్టీప్లోనే చిన్న చిన్న స్మూత్ కర్వ్స్ కూడా కనిపిస్తాయి, విచ్ మైట్ బ్లడ్ అవుట్ ఇన్ అ జూమ్డ్ అవుట్ పిక్చర్. ఎందుకంటే దూరపు కొండలు నునుపు అని అంటారు కాబట్టి కొన్నిసార్లు దగ్గరగా కూడా వెళ్ళి చూడాలి. అయితే జూమ్ ఇన్ ఎక్కువ చేసినా కూడా ప్రాబ్లమే. అంటే జీవితాన్ని మరీ మైక్రోస్కోపిక్గా చూస్తే చిన్న మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్ అంటే అసలు కంటికి కనిపించని విషయం కూడా మనకి కొండంత కనిపిస్తుంది. సో బీ స్మార్ట్ ఎనఫ్ టు నో వెన్ టు జూమ్ ఇన్ అండ్ వెన్ టు జూమ్ అవుట్. ప్లస్ అన్నెసెసరీ విషయాల్ని ఎలా డిలీట్ చేయాలో కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడే మన లైఫ్లో క్లారిటీ ఉంటుంది, ఇమేజెస్ అనేవి పిక్సలేట్ అవ్వకుండా ప్రాపర్గా క్లియర్గా అండ్ నీట్గా కూడా ఉంటాయి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని. స్టే ట్యూన్డ్.

6:53 స్టూడియో క్లాక్ లో టైం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో క్లారిటీ కోసము డూ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. ఏం పర్లేదు, మన లైఫే కాబట్టి మనకు నచ్చినంత జూమ్ చేసుకోవచ్చు, బికాస్ దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. అలా అని ఆప్షన్ ఉంది కదా అని ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే అవి మనకి కొండంత కనిపిస్తాయి. సో అలా చేయకుండా ఎంత అవసరమో అంత, ఏది మితిమీరినా మంచిది కాదు. కాబట్టి డూ నో యువర్ బౌండరీస్ టు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. 6:53 స్టూడియో క్లాక్లో టైం అండ్ 7:00కి మనము ఈరోజు అనువంత ఎపిసోడ్ 7లో ఏం వింటున్నాము అనేది 7:00కి తెలుస్తుంది. ఆ తర్వాత హెలో రెయిన్బోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు స్టేట్ యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, మీ ఆర్జే నందినితో.

0: Dear listeners, welcome to our today's episode of Anuvanta. It's a quiet evening in the colony and two friends, Ananya and Charita, are taking their pet dog Snoopy out for his evening walk.
1: Are, ma amma eppudu inte bro, they never send me out to parties.
2: Andaru veltaru,
1: kani nen matram next time antu intlone untanu.
2: Malli ade topic a?
1: అలా ఏం కాదులే, షీఈస్ జస్ట్ ప్రొటెక్టివ్ ఆఫ్ యూ అనుకుంటా.
2: ప్రొటెక్టివ్ ఉండడం ఓకే, కానీ ఎంతవరకు?
1: ఎవ్రీ సింగిల్ టైమ్ సేమ్ డైలాగ్.
2: లేట్ అవుతుంది, రోడ్ సేఫ్ కాదు,
1: గర్ల్స్ కేర్ఫుల్గా ఉండాలి.
2: నా ఏజ్ ఎంతో తెలుసా అసలు వాళ్ళకి?
1: తెలుసులే, కానీ పేరెంట్స్కి మనం ఎంత పెద్దగైనా చిన్నపిల్లలాగే కనిపిస్తాం.
2: ఈ డైలాగ్ బాగుంది, బట్ సీరియస్లీ బ్రో, ఐమ్ 23. కాలేజ్ అయిపోయింది, జాబ్ చేస్తున్నా, ఆఫీస్కి సిటీ అంతా ట్రావెల్ చేస్తా, కానీ ఫ్రెండ్స్తో డిన్నర్ అంటే మాత్రం ఓ పెద్ద ఇంటరోగేషన్.
1: ఏమడుగుతారేంటి?
2: ఏం అడుగుతారా? ఎవరు వస్తున్నారు, ఎంతమంది గర్ల్స్, బాయ్స్ ఉంటారా, ఎక్కడ, రిటర్న్ ఎప్పుడు, డ్రాప్ ఎవరు చేస్తారు, క్యాబ్ డీటెయిల్స్ పంపు, లొకేషన్ ఆన్ పెట్టు.
1: ఆహ్,
2: లొకేషన్ ఆన్ పెట్టు అని మాత్రం అదొక యూనివర్సల్ అమ్మ ఫీచర్.
1: నాకు సమ్టైమ్స్ అనిపిస్తుంది అసలు వాళ్ళకి నా మీద ట్రస్ట్ లేదా అని.
2: అలా ఏం కాదులేరా, ట్రస్ట్ ఉంది, కానీ ట్రస్ట్తో పాటు వాళ్ళకి భయం కూడా ఉంది.
1: డిఫరెన్స్ ఏంటో?
2: చాలా డిఫరెన్స్ ఉంది.
1: నిన్ను ట్రస్ట్ చేస్తారు, కానీ వరల్డ్ని ట్రస్ట్ చేయరు.
2: అది నాకు అర్థమవుతుంది, కానీ నా లైఫ్ మొత్తం ఈ ఫియర్స్ బేసిస్ మీదే డిసిషన్స్ తీసుకుంటే ఎలా?
1: కరెక్టే,
2: అది కూడా నిజమే, అందుకే బ్యాలెన్స్ ఉండాలి.
1: సరే, ఈ సీరియస్ డిస్కషన్స్ కొంతసేపు ఆపేద్దాం.
2: అవును, మీ స్నూపీ ఎలా ఉన్నాడు?
1: చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు ఇవాళ.
2: వీడా? వీడు సూపర్. మార్నింగ్ నుంచి నా వెనకాలే తిరుగుతున్నాడు. వాక్కి తీసుకొని వెళ్దాం పదా, లేదంటే వీడు మన షూస్ని మొత్తం కొరికేస్తాడు.
1: స్నూపీ, చలో చలో స్నూపీ, లెట్స్ గో ఫర్ అ వాక్.
2: అనన్యను నోటీస్ చేసావా? ఇప్పటి వరకు వాడి ఫేస్ డల్గా ఉండే, కానీ వాడి పేరు చెప్పగానే అది ఫుల్ స్మైల్ చేస్తూ ఎగురుతుంది.
1: ఆబ్వియస్లీ బ్రో, వీడు నా బెస్ట్ ఫ్రెండ్. నాకు లోకంలో అందరికంటే వీడంటేనే ఎక్కువ ఇష్టం.
2: అరే వెయిట్, వెయిట్,
1: అరే ఏం చేస్తున్నావు?

ఎందుకెత్తుకుంటున్నావు స్నూపీ నువ్వు? వీడెక్కడ స్టెప్స్ మీద పడిపోతాడేమో అని నాకు భయం, అందుకే ఎత్తుకుంటున్నా. బ్రో, స్నూపీ గాడు 3 ఫీట్ జంప్ చేస్తాడు, స్టేర్స్ క్లైంబ్ చేయలేడా? నాకు తెలుసు, కానీ జస్ట్ ఇన్ కేస్ ఏమైనైతే అసలే స్టెప్స్ స్లిబరీగా ఉన్నాయి. నువ్వు ఇంత ఓవర్ థింక్ చేసే క్వీన్ ఏంట్రా? కాదరా, చిన్నప్పుడు ఒకసారి స్లిప్ అయ్యాడు, అప్పటి నుంచి వెనెవర్ ఐ సీ స్టేర్స్ ఆటోమేటిక్గా వాడిని ఎత్తుకునేస్తా. సరిపోయింది, కానీ స్నూపీ గాడ్ మాత్రం నన్ను కింద పెట్టమ్మా అని అనుకుంటున్నాడు. అవునన్య, స్నూపీ అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టమేంటి? ఐల్ టేక్ అ బుల్లెట్ ఫర్ హిమ్. ఇంత ఇష్టం ఎలా వచ్చిందో? ఏం చెప్పనురా, ఇంట్లో అందరూ బిజీగా ఉంటారు, అమ్మ కిచెన్లో, నాన్న ఆఫీస్ కాల్స్ అని, నేను రూమ్లో నా ల్యాప్టాప్తో, కానీ వీడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతోనే ఉంటాడు. నేను మార్నింగ్ కాఫీ చేస్తుంటే కిచెన్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తాడు, తర్వాత నేను వర్క్ చేసుకునేటప్పుడు నా చైర్ పక్కనే నాతోటే పడుకుంటాడు, నేను ఏడుస్తే సైలెంట్గా వచ్చి వాడి హెడ్ పెట్టేస్తాడు నా ల్యాప్ మీద. అవునా, యానిమల్స్కి 6 సెన్స్ ఉంటుంది అంటారు, నిజమేనా? ఉంటుంది. ఒకసారి ఆఫీస్లో ఐ హ్యాడ్ ద వర్స్ట్ డే, ఇంటికి వచ్చి నేను ఎవరితో మాట్లాడలేదు, కానీ వీడు మాత్రం నా రూమ్ డోర్ దగ్గర 1 అవర్ వెయిట్ చేశాడు నా కోసం. హ్యూమన్స్ కన్నా వీళ్ళే బెటర్ లిసనర్స్ అంటావైతే 1000 టైమ్స్. నువ్వు రియలైజ్ అయ్యావా, ఇంట్లో పేరెంట్స్ నిన్ను ఓవర్ ప్రొటెక్ట్ చేస్తారు అని నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు, కానీ ఇక్కడ నువ్వు స్నూపీని ఓవర్ ప్రొటెక్ట్ చేయట్లేదా? అరే అవును కదా. ఎగ్జాక్ట్లీ. వెయిట్ వెయిట్, నిజంగానే నువ్వు చెప్తుంది కరెక్టే? యప్. మరి డిఫరెన్స్ ఏంట్రా? నీ ఇంటెన్షన్ లవ్, మరి అమ్మ ఇంటెన్షన్ సేమ్. నువ్వు స్నూపీ హర్ట్ అవ్వద్దు అని అనుకుంటున్నావు, మీ అమ్మ నువ్వు హర్ట్ అవ్వద్దు అని అనుకుంటున్నారు. డిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ ద పర్స్పెక్టివ్. బట్ స్నూపీ గాడు మాట్లాడలేడు, నేను మాట్లాడగలను. ఎగ్జాక్ట్లీ, అందుకే కమ్యూనికేట్ చేయి, ఫైట్ చేయకు. చెప్పు, అమ్మా నేను కేర్ఫుల్గా ఉంటాను, మీరు వరీ అవ్వడం నాకు అర్థమవుతుంది, కానీ నాకు కూడా నా ఫ్రీడమ్ కొంచెం ఇవ్వండి, ఇలా చెప్పు. పేరెంట్స్కి ఆర్గ్యుయింగ్ కన్నా రియషూరెన్సే ఎక్కువ వర్క్ అవుతుంది. మేబీ నేను కూడా ఫ్రస్ట్రేషన్లో నా వాయిస్ పెంచేస్తానేమో, అండ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫియర్స్ ఉంటాయి. యునో, ఫ్రీడమ్ అంటే కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ కేర్ కాదు. ఇఫ్ యు సీ సమ్వన్ వరింగ్ అబౌట్ యూ ఇస్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజన్ బికమ్ అ కేజ్ దో. అది బ్యాలెన్స్ చేయడమే అన్నిటికంటే డిఫికల్ట్. దట్స్ ట్రూ, బట్ మేబీ స్టార్ట్ విత్ స్మాల్ విన్స్. డిన్నర్కి వెళ్ళాలంటే టైమింగ్స్ ఫాలో అవ్వు, లొకేషన్ షేర్ చేయి, ట్రస్ట్ బిల్డ్ చేయి, తర్వాత అప్పుడు చూడొచ్చు. లేట్ నైట్ ప్లాన్స్ కూడా మేబీ ఈజీ అవుతాయేమో. యాక్చువల్లీ ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు, మోస్ట్లీ పర్మిషన్ కోసం అడుగుతా, అది ఆర్గ్యుమెంటే అయిపోతుంది ఎవ్రీ టైం. నెగోసియేషన్ అనేది నేర్చుకో మేడం. అబ్బా, MBA లెవెల్ అడ్వైజ్ ఇస్తున్నావు. మరి నా కన్సల్టెన్సీ ఫీ? థ్యాంక్ యూ రా. ఎందుకు, ఈ వాక్కి నా మూడ్ మార్చినందుకు. నేను కంప్లైంట్తో స్టార్ట్ చేశా, నువ్వు మాత్రం లెసన్తో ఫినిష్ చేశావు. లెసన్ ఏంటి? సమ్టైమ్స్ లవ్ లుక్స్ లైక్ ఫ్రీడమ్, సమ్టైమ్స్ లవ్ లుక్స్ లైక్ ప్రొటెక్షన్. రెండిటి మధ్య డిఫరెన్స్ కమ్యూనికేషన్. ఎగ్జాక్ట్లీ. చూడు, స్నూపీ గాడు కూడా ఎంత హ్యాపీగా అగ్రి అవుతున్నట్టు ఎలా దుంకుతున్నాడో. లేదు లేదు, వాడికి బిస్కెట్ ఇంకోటి కావాలనుకుంటా, అందుకే హీస్ జంపింగ్. ఎనీవే డియర్ లిసనర్స్, ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత.

0: FM Rainbow 101.9.
1: వెల్ 7:46 అవుతుంది స్టూడియో క్లాక్ లో అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్ దిస్ బ్రింగ్స్ అస్ టు అవర్ సెగ్మెంట్ ఆఫ్ హలో రెయిన్బో. కానీ ఈరోజు హలో రెయిన్బో మనకి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మాత్రమే వస్తుంది అండ్ ట్రాన్స్మిటర్లో ఇవాళ అన్ఇంటరప్టెడ్ లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉమెన్స్ ఏషియా కప్ 2020 క్రికెట్ టోర్నమెంట్ 2026. సో మనం ఈరోజు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో హలో రెయిన్బోలో మాట్లాడుకుందాము. స్టేట్ యూనిట్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

7:16 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, ఈరోజు హలో రెయిన్బోలో మనం మాట్లాడుకునే టాపిక్, నలుగురు ఏమనుకుంటే ఏంటి, నలుగురు ఏమన్నా అనుకుంటారని మీరేమైనా పనులు చేయడం మానేశారా, ఆర్ లేకపోతే చేసిన వాళ్ళకి చెప్పడం మానేశారా, దాని గురించి మాట్లాడుకుందాము. మీరు నాకు డయల్ చేస్తున్న నంబర్ 0402323 0003, 0402323482, 0402970471. మనము 7:30 వరకు ట్రాన్స్మిటర్లో హలో రెయిన్బో వస్తుంది. ఆ తర్వాత 7:30 నుంచి ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ అన్ఇంటరప్టెడ్ లైవ్ వస్తుంది, అండ్ హలో రెయిన్బో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కంటిన్యూ అవుతుంది. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రెయిన్బో 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
1: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
2: No, tell me. I don't want to miss out.
1: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
2: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
1: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
3: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad every day at 8 AM.
4: వేళ నలుగురు ఏమనుకుంటారు అలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఎలా

0: ట్యాకిల్ చేస్తారు అని నేను అడిగాను. సో నాతో ఈ విషయం గురించి మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు. ఆయన ఏమంటున్నారు చూసేద్దాం. హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు, శ్రీనివాసరావు మలక్పేట అమ్మ.
0: గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు గారు.
1: మీ టాపిక్ బాగుంది,
0: థ్యాంక్ యూ అండి.
1: మెయిన్ థింగ్ ఏమిటంటే రేపు కృష్ణాష్టమి సందర్భంగా మన కాలర్స్కి అందరికి కూడా ఆర్జేస్కి అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.
0: థ్యాంక్ యూ.
1: కంపల్సరీగా మేము మా ఇంట్లో కంపల్సరీగా కృష్ణుని ఏదో చిన్నగా మనకు తోచినంత చూసిన విధంగా పూజలు పునస్కారాలు రాత్రి చేసుకుంటాము. అంటే 12 గంటల దాకా ఏమి ఉండము, రాత్రి పుట్టాడు కాబట్టి మనం రాత్రి దాకా ఏమి ఉండలేము. 8:30-9 o'clock పూజ చేసుకొని మేము మాకు భోజనాలు ఉండేయనమాట. సో ఉపవాసాలే ఉంటాము కాబట్టి కంపల్సరిగా ఏదో అటుకులు అవి ఇవి చేసుకుంటాము, మురుకులు అవి ఇవి చేసుకుంటాము, అవి చేసేసుకొని అవి తినేసేసి పండుగ దాన్ని జరుపుకుంటాం అనమాట.
0: అయితే
1: మీరు చెప్పిన టాపిక్ విధంగా అయితే మనం వేరే జనాలు ఏమనుకుంటారు అనే అనుకుంటారు అని మనం పని చేయకుండా ఉంటే అసలు మనం ఏ పని కూడా చేయలేమేమో అనుకుంటాం. కంపల్సరీ మనకు దాంతో సంబంధం లేదు. మనము మనం చేసే పనిని నిజంగా మనకు దృష్టిలో పట అది మంచి పని తప్పకుండా నలుగురికి సహాయపడగలుగుతుంది, నలుగురికి మంచి జరుగుతుంది దాంట్లో అని అనుకుంటే కంపల్సరీగా ఆ దాన్ని మనం కంపల్సరీగా చేసేయాలి. ఇప్పుడు ఎందుకంటే మా పార్క్ ఉంది, మా పార్క్ లోపల గేట్ వేయరా అంటే చెప్తే కూడా ఎవరు కూడా గేట్ వేయకుండానే పోతారు. కానీ నేను నన్ను అందరు అంటారు, అరే అన్న నువ్వెందుకు చెప్తావు, వాళ్ళు వేయకపోతే వేయకపోతే వాచ్మెన్ ఉంటారు వాళ్ళు ఇస్తారు కదా అంటే, కాదు జనాలకు మనం తప్పకుండా చెప్పాలి, వాళ్ళు వింటారా వినరా అనేది దట్ ఈస్ డిఫరెంట్ క్వశ్చన్. కానీ కంపల్సరీగా వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ అనేది తెలియాలి.
0: వాళ్ళు
1: కూడా ఇంకోళ్ళకు ఈజీగా చెప్పడానికి ఉంటుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా రేపు ఇంకోళ్ళకు కూడా చెప్పేటటువంటి ఐడియా వాళ్ళకు కూడా వస్తుంది అని. కాబట్టి ఆ లైట్లు పోయినవి కానీ ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏదన్నా పని ఉన్నప్పుడు కంపల్సరిగా జనాలు ఏమనుకుంటారు అనేది కాకుండా మనకు నిజంగానే అది మంచి పని అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది ఏదైనా కావచ్చు. చెత్తనే అనుకోండి, నీళ్లు పోతున్నాయి అనుకోండి, కుళాయి పోతుంది అనుకోండి, ఈవెన్ వర్కింగ్ ఇన్ ది విలేజెస్ ఆల్సో అక్కడ కుళాయిలు ఊరికే పోతున్నా కానీ నీళ్లు బంద్ చేసేవాడిని, అరే నువ్వెందుకు బంద్ చేస్తానో, వాళ్ళు ఊరోళ్ళు ఉన్నారు కదా అంటే అదంతా కాదు పోయి
0: మనకు కనిపించింది మనం చేయాలి అంతే.
1: కంపల్సరీగా ఎవరు అనుకుంటారనేది డెఫినెట్ క్వశ్చన్, కానీ అది పద్ధతి మంచిది కాదు అని మనకు తెలిసినప్పుడు కంపల్సరీగా మన వంతు మన మనం చేసే కార్యక్రమాన్ని తప్పకుండా చెయ్యాలి. దాంతో నలుగురు నేర్చుకుంటారు, అరే ఇది మంచి పద్ధతి కాదేమో కాబట్టి వాళ్ళు బంద్ చేస్తున్నారు కదా అని అనుకుంటారు. కాబట్టి అది కంపల్సరీ చెయ్యాల్సిందే, తప్పకుండా కూడా అది నలుగురికి మంచిగా అవుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా చేయాల్సిందే. మన విధి అనుకోని డ్యూటీ అనే దాని లాగా అనుకుంటేనే మనం చేయాలి, లేకపోతే అసలు ఏ పని కూడా ఎప్పుడు కూడా కాదు. కాబట్టి సమ్డీ హాస్ టు బిల్డ్ ది క్యాట్, కాబట్టి అది మనమే కావాలని మనం అనుకుంటాం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఎస్, నలుగురు ఏమనుకుంటారు అని అనుకుంటే మాత్రం మనం ముందుకు వెళ్ళలేము, మనం ఎలాంటి పని చేయలేము. అండ్ ఇంకొకసారి ఇప్పుడు ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా లేకపోతే ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి కొంచెం జాబ్ రావడంలో డిలే అయినా, ఎగ్జామ్స్ క్రాక్ చేయడంలో డిలే అయినా నలుగురు అంటారు అంటే ఇంకెన్ని రోజులు ఇలా జాబ్ లేకుండా ఇంకెన్ని రోజులు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అంటే అసలు నిజంగా చదువుతున్నావా, నీ వల్ల అవుతుందా అని ఇలా క్రిటిసైజ్ చేస్తారు. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఎగ్జామ్ క్రాక్ చేసి సక్సెస్ అయినా లేకపోతే మంచి జాబ్లో మంచి జాబ్ వచ్చినా కూడా ఈ నలుగురు క్రిటిసైజ్ చేసిన వాళ్ళే మనల్ని వచ్చి రైట్ నాకు తెలుసు వీడు ఎలా అయినా చేస్తాడు, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉండింది, ఎంత కష్టపడేవాడు, అసలు నేను ఇలా సలహా ఇచ్చాను, చెప్పిన మాట వింటాడు అని క్రిటిసైజ్ చేసిన వాళ్ళే పొగుడతారు. వాళ్ళకి మన జర్నీతో సంబంధం లేదు, వాళ్ళకి మనము ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్తో గో త్రూ అయ్యామో తెలీదు, బట్ స్టిల్ దే విల్ టర్న్ అప్ టు ఈదర్ టేక్ ద క్రెడిట్ ఆర్ క్రిటిసైజ్. సో ఎస్, మీరేమనుకుంటున్నారు నాతో షేర్ చేసుకోవడానికి డయల్ చేయాల్సిన నంబర్ 0402323003, 0402323481, 0402970471.

0: FM Rainbow 101.9.
1: All right, మా నెక్స్ట్ కాలర్ ఎవరో మాట్లాడేద్దాము. హలో.
2: హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: మీరు మంచి టాపిక్ ఇచ్చారండి.
1: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇచ్చిన టాపిక్ నడిపిస్తుంది.
1: సారీ, అర్థం కాలేదు.
2: సమాజాన్ని నడిపిస్తుంది మీరు ఇచ్చిన ఏదైతే టాపిక్ ఉందో, అక్రమ మార్గంలో నడిపిస్తుంది.
1: అవును.
2: మీరు వాళ్ళ ఎదుటివాడు ఏమనుకుంటాడు ఏంది అనే దాన్ని ఎవరు కంట్రోల్ చేయాల్సిన అవసరం అక్కర్లేదండి. ఏమనుకుంటారు అనే దాని మీదనే ప్రతి ఒక్కడు కంట్రోల్ లో ఉంటాడు. మనిషి డ్రెస్సింగ్ కాడి నుంచి పనుల కాడి నుంచి ప్రతి ఒక్కడు కూడా ఎవరేమనుకుంటారో. విన్నారా?
1: విన్నా, విన్నాను.
2: ఎవరేమనుకుంటారో ఆ ఒక్క పదం కంట్రోల్ చేస్తుందండి సమాజాన్ని.
1: అవును,
2: సన్మార్గంలో నడుపుతుంది. అది చాలా ఇంపార్టెంట్. మన డ్రెస్ కోడ్ ఉందనుకోండి, సగం సగం చిని చేసుకుంటారు చూసినారు ఈ మధ్య.
1: అవును,
2: మోకాళ్ళ కాడ మోచేతుల కాడ అంత మంచిగున్నా కూడా చింపుకుంటారు.
1: సో దీనికి అక్కడ పాజిటివ్ సైడ్ ఉంది, అట్లానే నెగిటివ్ సైడ్ కూడా ఉంది. దీనికి రెండు సైడ్స్ ఉన్నాయి, పాజిటివ్ సైడ్ ఉంది, నెగిటివ్ సైడ్ కూడా ఉంది అంటున్నారు.
2: ఏదని అనుకోనివ్వండి, కానీ మేజర్ పెద్ద మొత్తంలో ఎవరేమనుకుంటారు అనే పదం కంట్రోల్ చేస్తుంది.
1: ఓకే, ఓకే అండి.
2: ప్రతి విషయాన్ని కూడా. ఇప్పుడు సమాజం ఎవరేమనుకుంటారు అనే మనం డ్రెస్ మంచిగా వేసుకుంటాం అండి. అటువంటి డ్రెస్లు ఏం పోతే ఒక మనిషి సక్రమ పద్ధతిలో నడవాలంటే కూడా ఎవరేమనుకుంటారు అనే పదమే సక్రమ మార్గంలో నడిపిస్తుంది. ఇంతకు ముందు మీరు చెప్పిన చూసినారు, అదే అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది కదా, ఉద్యోగం అయిపోయింది, ఎవరేం చేస్తుంటారు, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది ఒక డైలాగ్ ఉంది ఒక సినిమాలో. ఆ నెక్స్ట్ ఏంటి అనే పదమే ఎవరేమనుకుంటారు. చాలా భయంకరమైన టాపిక్ ఇచ్చారండి మీరు. అంత ఈజీగా అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటది, కానీ భయంకరంగా లోతుగా ఆలోచన చేస్తే ఎవరేమనుకుంటారు అనే పదం చాలా పటిష్టమైన పదం.
1: అవును.
2: ఎస్, దీని మీద మాట్లాడాలంటే మీరు ఇచ్చిన టైం సరిపోదండి.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సో ఉన్న టైంలో మన ఒపీనియన్ ఏంటి అన్నది పంచుకోవడమే దీని లక్ష్యం.
2: నేను చెప్పగలిగినో లేదో తెలియదు, నాలో మాత్రం ఎవరేమనుకుంటారో దాని మీద
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు. సో ఎస్, కొన్నిసార్లు ఎస్ నలుగురు ఏమంటారు అని డెఫినెట్గా మనం ఆలోచించాల్సిన విషయమే. దట్ ఈస్ వెన్ మనం ఏమన్నా తప్పు చేస్తున్నాము, ఆర్ లేకపోతే ఏదన్నా చేయకూడదు చేస్తున్నాము, ఆర్ ఇలాంటి సిచ్యువేషన్స్లో. బట్ కొన్ని సందర్భాలు ఉంటాయి, మనం ఒక దాన్ని నమ్మితే అది డెఫినెట్గా ఏ విధమైన హామ్ చేయదు ఆర్ ఎలాంటి డ్యామేజ్ జరగదు అని. మేబీ స్టార్టింగ్లో మన విజన్ని నమ్మలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు, అప్పుడు క్రిటిసిజం డెఫినెట్గా వస్తుంది. బట్ అది నిలదొక్కుని ఉంటే క్రిటిసైజ్ చేసిన నలుగురే రేపు మనకి క్లాప్స్ కొడతారు. మాట్లాడుకుందాము. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: 7:36 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9. సో మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాము. హలో,
1: హలో అమ్మా నందిని.
0: నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ రమణయ్య గారు, బాగున్నారా?
1: ఈరోజు కృష్ణాష్టమి కదా,
0: రేపు కదా కృష్ణాష్టమి.
1: ఈ రోజు మధ్యాహ్నం వచ్చిందమ్మా.
0: ఓకే ఓకే,
1: రేపు చేసుకుంటారేమో. వసుదేవ సుతం దేవం కంపచానూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు గీతను ప్రబోధించి, గీతను ఉపదేశించి మనకు గురువైనాడు, జగద్గురువైనాడు. తర్వాత అమ్మా ఇంకా టాపిక్ వచ్చేస్తే అదే కిట్టాస్తాం కాబట్టి ఇంకేమన్నా పాట పాడదాం అనుకున్నా, వద్దులే అందరు కాలర్స్ ఉంటారు కదా ఎవరన్నా, వద్దులే. సరే అయితే కృష్ణ, మన నలుగురు మనం సంఘంలో ఉన్నాం కాబట్టి, నలుగురము సంఘజీవులం మనం కాబట్టి, సంఘజీవులం కాబట్టి సంఘంలో నలుగురు ఏమనుకుంటారని కూడా ఆలోచించాలా, ఏం చేయాలా, ఏం కథ వాళ్ళకు మన అందరు. ఇప్పుడు కనీసము నలుగురిలో ఇద్దరి కన్నా మనం మంచి ఉండాలి కదా.
0: అవును,
1: అది కాబట్టి నలుగురు తప్పి మనం నారాయణ అనుకోకుండా నలుగురు మనం మంచిగా పొగిడితే మంచిగా ఉంటే మంచిది. వాళ్ళని అనుకోకుండా మనం నలుగురు నలుగురు నోట్లో పడితే బాగుండదు అనే ఆలోచన చేసి మంచి ప్రవర్తనతో బతికితే చాలు. అదే అదే అదే 10,000.
0: ఓకే
1: ఇంకేమా?
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య గారు. సో ఎస్, నలుగురు మనని మంచిగా పొగడాలి, నలుగురు మన గురించి వెనక బాగా చెప్పుకోవాలి అని అంటే, కొన్నిసార్లు కాదు ఆల్మోస్ట్ అన్నిసార్లు ఏది చేసినా వేలెత్తి చూపకుండా ఉండే పనులు, వేలెత్తి చూపకుండా ఉండే మాటలు మాట్లాడితే డెఫినెట్లీ నలుగురేంటి 400 మంది కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9.

0: FM Rainbow 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: Yes, don't miss it.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఫలితం ఆశించకుండా విధిని నిర్వర్తించాలనే శ్రీకృష్ణుడి బోధనలు ఎప్పటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రజలంతా ధర్మ మార్గంలో నడుస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని, ఈ పండుగ రాష్టంలో శాంతి సామరస్యాలు పెంపొందించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లోని చెంచల్గూడ సంతోష్ నగర్ మధ్య 620 కోట్ల రూపాయలతో నిర్మించిన 3.2 కిలోమీటర్ల 4 లేన్ల స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పరిశీలించారు. సీఈఓ సుదర్శన్ రెడ్డికి ఎస్ఐఆర్ ప్రక్రియ నోటీసు జారీ అయ్యింది. అనామలీస్ ఓటర్గా సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు వచ్చింది. 2002 ఎస్ఐఆర్ ఇంటి పేరుతో సరిపోలనందున ఈ నోటీసు జారీ చేశారు. గతంలో సంక్షిప్త అక్షరం ఉండి ఇప్పుడు పూర్తి ఇంటి పేరు ఉండడంపై నోటీసు వచ్చింది. పాస్పోర్టు ధృవపత్రంగా సమర్పించి సీఈఓ సుదర్శన్ రెడ్డి వివరణ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్పై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. కొండా సురేఖ బర్తరఫ్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై నియంత్రణ కోల్పోయారని, ఆయన ఆకాశం నుంచి భూమిపైకి దిగి ఆలోచిస్తే బాగుంటుందని ఈటల సలహా ఇచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, హియరింగ్, పరిష్కార ప్రక్రియలను వేగవంతం చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మను చౌదరితో కలిసి ఈవీఎం, వీవీప్యాట్ గోదాములను తనిఖీ చేసిన ఆయన నర్సంపల్లి, మునిరాబాద్, దొమ్మరా, పోచంపల్లిలో జరుగుతున్న సర్వే, పత్రాల ధృవీకరణ విధానాలను పరిశీలించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఎండిపోతున్న పంటలను కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 14లోగా నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించకపోతే రైతులతో కలిసి కోదాడ నుండి హాలియా వరకు పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ప్రజాప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వర్షంలో కూడా ఉత్సాహంగా సాగిన ఈ ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొని సంక్షేమం, అభివృద్ది ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష

సమావేశం నిర్వహించారు. స్పెషల్ సీఎస్ వికాస్రాజ్ ఇతర అధికారులతో కలిసి రోడ్లు భవనాల అభివృద్ది పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కోసం పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

FM Rainbow 101.9 8:05 స్టూడియో క్లాక్ లో టైమ్ అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: ఎయిట్ 10:37 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, మన రెయిన్బోలో 8:03 తర్వాత మనము తెలంగాణలో వచ్చేస్తాము. సో ఈరోజు తెలంగాణలో తోలుబొమ్మలాట గురించి మాట్లాడుకుందాము. తోలుబొమ్మలాట తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీనమైన మరియు ప్రసిద్ధమైన జానపద కళారూపం అన్నమాట. తోలుబొమ్మలాట అనగానే మనకి ఒక చిన్న విలేజ్ ఎన్విరాన్మెంట్ అలా గ్రూప్గా అందరూ జనాలు కూర్చొని నైట్ టైమ్ తోలుబొమ్మలాటని చూస్తూ నవ్వుకుంటూ చాలా విషయాలు తెలుసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. ఇది రియల్ లైఫ్లో ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో ఈ రోజుల్లో నాకు తెలియదు, కానీ మూవీస్లో ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ చూడాలి అని అనుకుంటే తోలుబొమ్మలాట అందులో ఖచ్చితంగా ఉంటుంది. తోలు అంటే చర్మము. తోలుబొమ్మలాటలంటే చర్మంతో చేసిన బొమ్మలతో ఆటలాడించడము, పాటలు పాడించడము, ఇంకా కథలు చెప్పడము. దీని ప్రత్యేకతలు ఏంటంటే, ఫస్ట్ దీని రూపకల్పన. ఇది ఎలా చేస్తారు అంటే, మన మేక లేదా గొర్రె తోలును శుభ్రపరిచి దాన్ని ఎండపెట్టి ఆ తర్వాత పాయలు పాయలుగా చేసి వాటి మీద పురాణాల్లో ఉన్న క్యారెక్టర్స్ని బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా గీస్తారు. అలా ఈ బొమ్మలు తయారవుతాయి. ఆ తరువాత ప్రదర్శించే విధానము, నైట్ టైం అంటే మొత్తం చీకటిగా అయిపోయినప్పుడు ఒక వైట్ స్క్రీన్ వెనక కొన్ని దీపాలు లేదంటే ఎలక్ట్రిక్ లైట్స్ అరేంజ్ చేసి ఆ స్క్రీన్ ముందు ఈ బొమ్మలని తాళ్లతో మనుషులు పట్టుకొని పాటలు పాడుతూ సంభాషణలు చేస్తూ మనకు కథలు చెబుతూ ఉంటారు. అంటే కథల్ని కథలా చదవకుండా అక్కడున్న క్యారెక్టర్స్ని ఈ తోలుబొమ్మల్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క బొమ్మలాగా కనిపించేటట్టు జనాలు మాట్లాడుతూ అలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఇది ఒక మంచి గ్యాదరింగ్ కూడా. పొద్దంతా పనులు చేసుకొని అందరూ ఇంటికి వచ్చి వంట చేసుకొని ప్రశాంతంగా డిన్నర్ చేశాక అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇలా కథలు చెప్పుకుంటూ కాలం గడిపేవారన్నమాట. నెక్స్ట్, దీంట్లో ఉన్న స్టోరీ లైన్. అసలు తోలుబొమ్మలాటలో ఎలాంటి కథలు చెప్తారు అంటే, రామాయణ మహాభారతాల్లో ఉన్న కథలను చిన్న చిన్న ఎపిసోడ్స్గా చిన్న చిన్న అంశాలని మనకి రియల్ లైఫ్లో రిలేట్ చేసుకునేటట్టు కొంచెం కథ చెప్పి దాంట్లోని మారల్ ఎక్స్ట్రాక్ట్ చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగా ఈ తోలుబొమ్మలాటలోని కథని అలా రాస్తారన్నమాట. ఈ ఆటలో సంగీతము, నాట్యము, ఇంకా పెయింటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ అన్నీ కలయికగా ఉంటాయి. అప్పుడే ఒక ప్రాపర్ తోలుబొమ్మలాట మనకి జరుగుతుంది. దీన్ని ఇంగ్లీష్లో పపెట్రీ అని కూడా అంటారు. దీని గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకున్న ముందు ఒక మంచి పాట వినేద్దాము. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రాజు, నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాలు అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: A23 స్టూడియో క్లాక్లో టైం అండ్ తెలంగాణలో ఈరోజు మనము తోలు బొమ్మలాటల గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ ఆటని ఊర్లలో పండగలకి జాతరలకి ఏర్పాటు చేస్తారన్నమాట. శివరాత్రికి జాగారం ఉంటారు కాబట్టి రాత్రంతా జనాలు ఒక చోట కూర్చొని తోలు బొమ్మలాటలు, శివపార్వతుల కళ్యాణము, ఇంకా ఇలా చాలా విశేషాలని చూస్తూ కథలుగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత శ్రీరామనవమికి కూడా తోలు బొమ్మలాటల్లో సుందరకాండ, ఇంకా లంకా దహనం లాంటి ఎపిసోడ్స్ని ప్రజెంట్ చేస్తారు. ఇంకా ఈ మధ్య అయితే పెళ్ళిళ్ళలో, ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళకి నచ్చిన కథలని వాళ్ళు చెప్పించుకుంటున్నారు. అండ్ ఈ టెక్నాలజీ పెరగడం వల్ల తోలు బొమ్మలాటలకి కొంచెము డిమాండ్ అనేది తగ్గింది. ఎందుకంటే అవి కొంచెం స్లోగా ఉంటాయి అండ్ అంత విఎఫ్ఎక్స్లు అవన్నీ మనకి ఏమి అవైలబుల్ ఉండవు. ఇప్పుడు అంటే వీడియో చూస్తే దానికి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా రకరకాలు ఉంటాయి. బట్ వెరీ తోలు బొమ్మలాటలో ఫిజికల్గా మనుషులు కూర్చొని అక్కడ

పర్ఫామ్ చేస్తారు. అయితే ఈ టెక్నాలజీ రావడం వల్ల కొంచెము దీనికి డిమాండ్ తగ్గింది, బట్ హ్యాండ్మేడ్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ ప్రెషియస్. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత అడ్వాన్స్ అయినా, దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. అయితే ఇంకా కొన్ని రీజన్స్ ఏంటి ఇది కొంచెము డిమాండ్ తగ్గడానికి అంటే, మేక చర్మం కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. అండ్ ఈ స్కిల్ మనం తోలుబొమ్మలాట ఒకరు పర్ఫామ్ చేస్తున్నారంటే వాళ్ళకి చాలా స్కిల్స్ ఉండాలి. అదేమిటి అంటే లెదర్ క్రాఫ్ట్లో వాళ్ళకి నైపుణ్యం ఉండాలి, అలాగే ఆటలు ఆడేటప్పుడు క్లాసికల్ సింగింగ్లో పట్టు ఉండాలి, స్టోరీ టెల్లింగ్లో ఇంకా వాయిస్ మాడ్యులేషన్లో కూడా వాళ్ళకి స్కిల్ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఒక మనిషే ఇన్ని విధాలుగా చేస్తూ ఉంటాడు, అట్ ద సేమ్ టైం బొమ్మల మూమెంట్ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి చాలా ఇయర్స్ వరకు వాళ్ళు అన్పెయిడ్ డెడికేషన్ పెట్టి ఈ స్కిల్ని, ఈ తోలుబొమ్మల ఆటలు ప్రజెంట్ చేసే విధానాన్ని నేర్చుకోవాలి. సో అన్ని ఇయర్స్ వాళ్ళు డెడికేటెడ్గా చేసినా కొంచెం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుందన్న ఆలోచనతోని వెనకాడుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేసి మన ట్రెడిషనల్ ఆర్ట్ని ఉంచాలి, ఇంకా డిమాండ్ పెంచాలి అని గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వీటికి ఫండ్స్ ఇచ్చి ఫండ్ రేజర్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి చాలా ఈవెంట్స్లో మన ట్రెడిషనల్ తోలుబొమ్మల ఆటని ఆర్గనైజ్ చేసి పబ్లిక్లో డిమాండ్ ఇంకా క్యూరియాసిటీ పెంచుతున్నారు. అండ్ మనము మన వంతు సహాయంగా ఇలాంటి షోస్ని అటెండ్ అయ్యి మన హిస్టరీని తెలుసుకున్న వాళ్ళము అవుతాము, అలాగే ఈ ఆర్ట్ ఫామ్ని ప్రమోట్ చేసినట్టు కూడా అవుతుంది. బికాస్ దీస్ ఆర్ సంథింగ్ వెరీ ప్రెషియస్ దట్ వీ హోల్డ్. తరతరాలుగా ఇవి వస్తూ ఉన్నాయి అండ్ దే ఆర్ స్టిల్ దేర్. చాలా ఫ్యామిలీస్ వీటిని ఇంకా ప్రమోట్ చేసి వాళ్ళ లైవ్లీహుడ్గా కూడా మార్చుకుంటున్నారు. సో జనరేషన్ టు జనరేషన్ మన వరకు వచ్చింది, కాబట్టి మనం కూడా నెక్స్ట్ జనరేషన్ని ఈ తోలుబొమ్మల ఆటల్ని పాస్ చేయడం మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. సో ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఇలాంటి ఈవెంట్స్ని మనము సొంతంగా వెళ్ళాలి, మన వాళ్ళని తీసుకొని వెళ్ళాలి అండ్ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాలి. బికాస్ వాళ్ళు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ క్రాఫ్ట్ అనేది వాళ్ళని అపీల్ చేస్తుంది. అండ్ ఇంకా చాలా చాలా స్టోరీస్ని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి అన్న క్యూరియాసిటీ పెంచుతుంది. వాళ్ళు బుక్స్లో చదవకుండా పిల్లలు ఎక్స్పీరియన్స్ చేసేలాగా ఆర్ట్ ఫామ్ని నిలబెడదాము. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. స్టే ట్యూన్డ్.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9
1: 8:49 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో.

0: రెయిన్బో 101.9.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, మనకి తెలుసు రేపు కృష్ణాష్టమి కాబట్టి అందరూ ప్రిపరేషన్లో, ఫెస్టివల్ ఫుడ్ ప్రిపరేషన్లో, డెకరేషన్లో బిజీగా ఉంటారు. వెల్, చిన్ని కృష్ణుడు అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కదా. మాట్లాడుకుందాము. స్టేడియం టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Bro, did you know there's a theater fest at Rabindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: నైన్ ట్వెల్వ్ స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, రేపు కృష్ణాష్టమి కదా, సో అందరము ఏదో ఒకటి విధంగా కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకునే ఉంటాము. చిన్ని కృష్ణుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంట్లో చిన్నపిల్లల్ని కన్నయ్య అని ప్రేమగా పిలుచుకునే అంత ఇష్టము మనకి కృష్ణుడు అంటే. మరి రేపు ఆ కృష్ణుడి జన్మాష్టమి. ఈ వెన్నదొంగ కోసము రేపు ప్రత్యేకంగా వెన్న కొని మరీ నైవేద్యం పెడతాము. చిన్ని కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఇంట్లో పాదాలు అలిగి కృష్ణుడిని వెల్కమ్ చేస్తూ ఉంటాము కదా. అయితే కృష్ణుడు దేవకి వాసుదేవులకు కారాగారంలో 8వ సంతానంగా జన్మించాడన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఒకరోజు దేవకి కృష్ణుని అడిగిందంట, ప్రపంచాన్ని నడిపే జగన్నాథుడివి కదా నువ్వు, నా దగ్గర క్వశ్చన్ ఉంది అని అంటుంది. ముల్లోకాలని నడిపే దేవుడివి కదా, మరి 14 సంవత్సరాలు నన్ను ఈ కారాగారంలో ఎందుకు కష్టాలు పాలు చేశావు, నువ్వు అనుకుంటే వెంటనే కంసుణ్ణి వధించి నన్ను ఫ్రీ చేసేయచ్చు కదా, అలా ఎందుకు చేయలేదు కృష్ణ అని అడిగిందంట. అయితే అప్పుడు కృష్ణుడు దేవకితో ఇలా అంటాడు, అమ్మా నువ్వు నేను రామావతారంలో ఉన్నప్పుడు కైకేయిగా పుట్టావు, అప్పుడు నువ్వు నన్ను 14 సంవత్సరాలు వనవాసానికి పంపినప్పుడు కౌసల్య మాత ఎంత బాధపడిందో నీకు తెలుసా, నీ ఆ కర్మని నువ్వు ఈ జన్మలో అనుభవిస్తున్నావు. ఈ జన్మలో కౌసల్య మాత యశోదగా పుట్టి తను కోల్పోయిన 14 సంవత్సరాలు తనకి ఇచ్చాను. సో ద మారల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ మీరు ఏం చేస్తున్నారో బీ వైస్ఫుల్ ఆఫ్ యువర్ డూయింగ్ బికాస్ ఎవ్రీథింగ్ గెట్ సెటిల్డ్ ఇన్ వన్ డే ఆర్ ది అదర్ ఆర్ వన్ లైఫ్ టైమ్ ఆర్ ది అదర్. సో కృష్ణుడు మనకి ఈ మారల్ అయితే చెప్తున్నాడు, బీ ష్యూర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్, యద్భావం తద్భవతి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టే ట్యూన్డ్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, మనం అయితే ఈరోజు షో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాము. రేపు కృష్ణాష్టమి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ యు ఆల్ హ్యాపీ కృష్ణాష్టమి. అండ్ అంటిల్ దెన్, అంటిల్ అవర్ నెక్స్ట్ షో, స్టే హ్యాపీ, స్టే సేఫ్, స్టే హైడ్రేటెడ్, హగ్ యువర్ పేరెంట్స్, అండ్ దిస్ ఇస్ యువర్ జాక్ నందిని సైనింగ్ ఆఫ్. బాయ్.
2: ఓహో బస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపట మంటూ నీకే డైలే.